ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 భాద్రపద మాసం 29వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీ ఆదివారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 నిమిషాలు దాటి 8 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన లూసానా గారు, సంగీతం కేబీకే మోహన్ రాజు గారు. వినండి వింత వింత రూపులలో దేశభక్తి గీతం.

భక్తిరంజన కార్యక్రమంలో ఇంతవరకు శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన విన్నారు. ఇప్పుడు సన్నుతి గీతాలు వింటారు. ముందుగా

0: సన్నుతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్థిన్ షారోన్ కుమార్ గోవాడ గారు.
1: మూడవ ధన్యత పర్వత ప్రసంగములో ఆయన చేసిన మూడవ ధన్యత గురించి మనము ధ్యానించుకుందాం. అదేమనగా సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందురు అనేటువంటి ఈ అంశం పైన మన ధ్యానాన్ని ఉంచుదాం. ఈ లోకంలో బలవంతుడిదే భూమి అని, నోరున్నవాడిదే ఊరు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎవరైతే తమ హక్కుల కొరకు గట్టిగా పోరాడతారో, ఎదుటి వారిని తొక్కి పైకి వస్తారో, అలాగే వారి యొక్క బలముతోనూ వారి యొక్క మరి బలగముతోనూ అధికారాలు చేజిక్కించుకుంటారో, వారే విజేతలని లోక ప్రజలు భావిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగంలో దానికి పూర్తి విరుద్ధముగా పరలోక నియమాన్ని ఆయన ప్రసంగించారు. దేవుని రాజ్యములో హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలి, భూమిని ఎలాలంటే సాత్వికులుగా ఉండాలి అని ఆయన సెలవిచ్చాడు. అసలు సాత్వికత అనేటువంటి మాటకు అర్థమేమనగా, గ్రీకు భాషలో సాత్వికానికి ప్రాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీని అర్థమేమనగా బలహీనత కాదు కానీ అదుపు చేయబడిన శక్తి, అనగా ద పవర్ అండర్ కంట్రోల్. పురాతన కాలంలో యుద్ధ గుర్రాలను శిక్షణ ఇస్తున్నప్పుడు యుద్ధములో యజమానుని సైగకు లోబడేలాగా వాటిని తర్పీదు చేస్తారు. కాబట్టి గుర్రములోని శక్తి ఉంటుంది కానీ అది యజమానుని అదుపులో ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే స్వయం నియంత్రణ, మన భావోద్వేగాలు, కోపతాపాలు, ప్రతీకారేచ్ఛలు మన అదుపులో కాక దేవుని ఆత్మ అదుపులో ఉంచడమే సాత్వికత అని మనం గమనించాలి. ఎందుకనగా మనలో ఉన్న భావోద్రేకాలు మనము అదుపు చేసుకోవడానికి మనకు శక్తి లేదు, కానీ ఇవే భావోద్రేకాలు, ఇవే గుణాలని కూడా దేవుని హస్తాగతం చేస్తే సాత్వికంతో మనం ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. దీనత్వానికి రూపాంతరం, అనగా దేవుని ఎదుట మన పాపస్థితిని ఒప్పుకొని దానికై దుఃఖపడి ఇప్పుడు దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవడమే లేక సమర్పించుకోవటమే ఈ యొక్క సాత్వికం అనేటువంటి తత్వము అని గమనించాలి. సాత్వికుని యొక్క మూడు లక్షణాలు మనం గమనిస్తే, వారు దేవునికి సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉంటారు. దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితిని, అది కష్టమైన నష్టమైన ఏదైనా కూడా, విమర్శించకుండా ఆయన మంచివాడని నమ్మి స్వీకరించడం. బైబిల్ గ్రంథంలో మహా గొప్ప శ్రమలు పాలైనటువంటి యోబు భక్తుని వలె యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునని చెప్పగలగడం, ఇతరుల తప్పు చేసినప్పుడు వారిపై విరుచుకుపడకుండా సున్నితంగా సరిదిద్దటం. ఎందుకనగా ప్రతీకారము అనేది సాత్విక మనస్సుకు విరుద్ధమైనది. ఎందుకనగా బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తానని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన దేవుడయుండి కూడా తను తాను రిక్తునుగా చేసుకొని లోక పాపముల కొరకు మరణము పొందేంతగా లోబడ్డాడు. కాబట్టి ఆయన భూమిని స్వతంత్రించుకోగలిగాడు. ఈ దిన మన భూమిపైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆయన యొక్క సువార్త అనేది ప్రబలి ఉందనటానికి అదే గొప్ప కారణం. భూమిని స్వతంత్రించుకునడం అంటే ఏమిటి? యేసుప్రభు వారు చెప్పిన ఈ ధన్యతల్లో సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు అంటున్నారు కదా. అనగా ఈ యొక్క మరి మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, తృప్తి కలిగి ఉండటం, అనగా కంటెంట్మెంట్ కలిగి ఉండటం. ఆసుపోతులు, అహంకారులు ఎంత సంపాదించినా వారికి ప్రశాంతత ఉండదు, కానీ సాత్వికుడు తనకున్న దానిలో తృప్తి కలిగి భూమిపైన రాజులాగా జీవిస్తాడు. దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే అతడే నిజముగా ఈ భూమిని స్వతంత్రించుకునే వ్యక్తి అని, రాజులాగా జీవించే వ్యక్తి అని మనం గమనించాలి. అలాగే ఆధ్యాత్మిక అధికారం, స్పిరిచువల్ అథారిటీని కూడా మనం గమనించాలి. సాత్వికము గల విశ్వాసీ ప్రార్థనకు దేవుడు లోకాన్ని కదిలించే శక్తినిస్తాడు. కాబట్టి ఆత్మీయ అధికారం అనేది మన జీవితాల్లో కలిగి ఉండాలి. స్పిరిచువల్ అథారిటీ అనేది ప్రతి ఒక్క దేవుని బిడ్డ కలిగి ఉండాలి. ఎందుకనగా ఈ లోకములో అన్ని విషయాల్లో కూడా బలము పనికిరాదు, కానీ దేవుని ఆత్మ కార్యమే పనికి వస్తుందనే విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ తర్వాత ఏర్పాటు చేయి ఆయన

0: చేస్తున్నటువంటి నూతన భూమిపైన ఆయనతో పాటు రాజులుగాను ఏలేటువంటి అర్హత సాత్వికులకు మాత్రమే దక్కుతుందని మనం గమనించాలి. ఈ లోకములో ఆయన కొరకు సాత్వికంగా జీవించే కృపణ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.
1: ఇంతవరకు రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్థిన్ షారోన్ కుమార్ గోవాడ గారి వ్యాఖ్యానంలో బైబిల్ సూక్తులు విన్నారు. ఈనాటి చింతన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో రైతు ఉత్పత్తుల మార్కెట్ ధరలు అవగాహన గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు.
1: ఎప్పుడైనా మనలో కొంతమంది పట్టణానికి నగరాలకు వెళ్ళినప్పుడు మనం ఒకసారి అక్కడున్నటువంటి సూపర్ బజార్లకి వాటికి పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి రావాలి. రైతుగా అసలు అక్కడ ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని రావాలి. మనకి పట్టణాల నగరాల్లో పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, అక్కడ మన ఊళ్ళలో లాగా బయట నిలబడి ఈ కట్టి ఇవ్వండి అవి కట్టి ఇవ్వండి అడగక్కర్లేదు. లోపలికి వెళ్ళి చుట్టూరు తిరుగుతూ ఉంటే అన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఆ ధరలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఒక్కసారి పరిశీలించండి, మామూలుగా మనం అమ్మేటువంటి ధాన్యమే అక్కడ ఎంత ధర ఉంటుంది. ఉదాహరణకి మన రాగులు మనం పండిస్తాం, జొన్నలు పండిస్తాం, సజ్జలు పండిస్తాం, వీటన్నిటి ధర మన దగ్గర మనం పొలంలో అమ్మేటప్పుడు కానీ పొలం తర్వాత మనం మార్కెట్లోకి తీసుకెళ్ళి అక్కడ అమ్మినప్పటికీ కూడా కిలో ఎంత పడింది మనకి, అంటే మనం క్వింటాల లెక్కన అమ్ముతాం మామూలుగా, కిలో ఎంత పడింది మనకి, రైతుగా మనకి కిలోకి ఎంత ధర వచ్చింది అనేది ఒక్కసారి తెలుసుకొని ఆ తర్వాత అక్కడ ఆ కిలో ధర ఎంత అమ్ముతున్నారు అనేది ఒకసారి చూడాలి. పోనీ మీరు అనుకుంటారు వాటికి పైన పొట్టంతా తీయాలి కదా, ఆ తర్వాత శుభ్రం చేయాలి కదా అని, పోనీ అది చేసినా కూడా ఎంత ధర పడుతుంది అనేది లెక్క వేసుకుంటే మీకు అర్థమైంది. మనకొచ్చే ధరకి మూడింతలు నాలుగింతలు ధర ఉంటుంది అడ కొనాలంటే మనం. ఎందుకు అవుతుంది అంత అంటే, పొట్టు తీయటానికి వాటి వీటికి నిజంగా అంత ధర అవుతుందా? కాదు. కానీ మార్కెట్లో అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లాలా, ప్యాకెట్లు చేయాలా, అవి అమ్మాలా, వీటన్నిటి వల్ల ఆ ధర అని చెప్తారు. పోనీ మనకు జాత కాదు, అది మనం శుభ్రం చేయించలేమా, మన దగ్గర మిల్లులు దొరకవా? గతంలో అంటే పెద్ద పెద్ద మిల్లులు ఉండాల్సి ఉండేది, ఇప్పుడు అట్ట కాదు, చిన్న చిన్న మిల్లులు వస్తున్నాయి. ఇప్పుడు రాగులు కానీ జొన్నలు కానీ కొర్రలు కానీ ఆరికలు కానీ వీటన్నిటిపైన పొట్టు తీయటానికి ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా చిన్న చిన్న మిల్లులు వస్తున్నాయి. లక్ష, లక్షన్నర, 2 లక్షల్లో అన్ని రకాలు వస్తాయి. రాళ్ళు ఏరేవి వస్తాయి, పైన పొట్టు తీసేవి వస్తాయి, శుభ్రం చేసేవి వస్తాయి, అన్ని రకాలు కలిపే 2 లక్షల లోపే అవుతుంది. అది మనం కొనుక్కోలేమా? మనం కాకపోతే మన స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి, మహిళా రైతులందరూ సంఘాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసికట్టుగా బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుంటారు. మనం దాచిపెట్టుకున్న తర్వాత వాళ్ళు లోన్ ఇస్తారు కదా, దాంతో కొనుక్కోలేమా? ఒక్కసారి కొనుక్కుంటే ఎన్ని సంవత్సరాలు ఉపయోగపడుతుంది? 15-20 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. మనము ఒక్కసారి ఒక్క రోజులో గంటకే కొన్ని కేజీలు మరి శుభ్రం చేసి బయటికి తీయచ్చు. అలా శుభ్రం చేసి బయటికి తీసినందుకు మనకయ్యేటువంటి కరెంటు ఖర్చు కానీ లేదా ఆ మిషను ఆ మిల్లు ఖర్చులన్నీ తీసేస్తే మనకి మనం అమ్మేదానికన్నా ఒక పావలా భాగమో 1/2 రూపాయి భాగమో అదనంగా పడిద్ది అంతే. కానీ మార్కెట్లో ఎంత పెట్టుకుంటున్నారు ప్రజలందరూ? రెట్టింపు, ఆ రెట్టింపు ధరలకు కొంటున్నారు. అదే రైతుగా మనమే చేసుకుంటే మన దగ్గరే ఉంటుంది ధాన్యం, మనమే పండిస్తున్నాం. మనం పండించిన ధాన్యాన్ని మనం శుభ్రంగా కుప్పబోసుకొని ఇంట్లో ధాన్యం బస్తాల్లో పోసుకొని కాస్త శుభ్రంగా చేసి ఇప్పుడు ప్యాకెట్లు కట్టే మిషన్లు కూడా వచ్చినాయి, చిన్న మిషన్లు ఇంట్లో పెట్టుకోవచ్చు. అట్లా సుతారంగా అన్నీ శుభ్రం చేసిన తర్వాత దాంట్లో పట్టి మనం సీల్ చేసేసి అమ్మేసేయచ్చు. మన స్వయం సహాయక సంఘాలే ఒక పేరు పెట్టుకొని అమ్మేసుకోవచ్చు. పోనీ అదొకటి. ఇంకొకటి గమనించలేదు మీరు, ఉదాహరణకి రాగి మాల్ట్ అని అమ్ముతూ ఉంటారు బయట. మనం రాగులు ఎంత ధరకు అమ్ముతాం, రాగి పొడి ఎంత ధరకు అమ్ముతాం, మరి రాగి మాల్ట్ ఎంత ధరకు పలుకుతుంది? మామూలు రాగి పొడితో పోల్చుకుంటే 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది ధర. ఏమి ఎట చేస్తారు అసలు అది? ఏమి లేదు, రాగుల్ని ఒక రాత్రి నానబెట్టి తర్వాత తీసి గుడ్డలో చుట్టి మొలక గట్టిస్తారు. మొలక గట్టించిన దాన్ని పొడి చేసి అమ్మటమే రాగి మాల్ట్ సుమారుగా. దానికి అంత ధర పట్టాలా? దానికి ఆరోగ్యపరమైన

0: అటువంటి విలువ అంత పెరుగుతుంది. ఎందుకంటే మొలకెత్తినప్పుడు రకరకాలైనటువంటి హార్మోన్లు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఎక్కువ మంది కొనుక్కుంటారు. ఎక్కువ మంది కొనుక్కుంటారు, డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ ధర పెట్టి అమ్ముతారు. మరి ఆ పని మనం చేసుకోలేమా? మనం మామూలు విత్తనాలని మొలకెట్టిస్తాం కదా, వడ్లని మొలకెట్టించి మనం నారు పోసుకోం. అదే పద్ధతిలో రాగులు కూడా పెట్టుకుంటాం, మొలకెట్టిస్తాం, దాన్ని తీసుకొచ్చిన తర్వాత పిండి పట్టిస్తాం, అదే రాగి మాల్ట్. మరి అది మనం చేసుకోలేమా? ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, మనం ఉత్పత్తి చేసేటువంటి అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులకి బయట షాపులు అమ్మేటప్పుడు విపరీతమైన ధరలు అమ్ముతున్నారు. వాటికి చేయాల్సిన పని మనం చూస్తే మన ధాన్యాన్ని వాళ్ళు ఎక్కువగా సంపాదించగలుగుతారు. పోనీ మిమ్మల్ని ఏమైనా సంపాదించుకోవద్దన్నారా? చేతనైతే చేసుకోమంటున్నారు, కానీ మనమే చేసుకోవట్లే. మనం ఏదో పంట పండించడం ఒక్కటే నా పని అని కూర్చుంటున్నాం. కాదు, కాలం మారింది. మారిన కాలానికి తగ్గట్టుగా మనం కూడా కాస్త వ్యాపారపరంగా మారాలి. మనం పండించిన ధాన్యాన్ని సరాసరి ఎప్పుడు అమ్ముకోకూడదు. నలుగురు కలిస్తే చాలు. ఇప్పుడు మన ఊర్లో రాగులేసేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, సజ్జలేసేవాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తే చాలు. పండించినటువంటి ధాన్యాన్ని నూర్పిడి చేసుకున్నాక నిల్వ చేసుకొని దాన్ని శుభ్రం చేసి మిల్లులో వేసి ప్యాకెట్లు చేసి బయట మార్కెట్లో దేనికైతే డిమాండ్ ఉందో ఆ రకంగా మార్చి మనం అమ్ముకుందాం. అలా అమ్ముకుంటేనే మనకి గిట్టుబాటు అయింది. అట్లా కాకుండా పాత పద్ధతిలోనే చేస్తాం, ధాన్యాన్ని పండిస్తాం, సరాసరి వ్యాపారస్తులు మరి పొలం దగ్గరికి వచ్చి కొనుక్కుంటాడు, ఇంక అంతే నేను చేసేదంటే గిట్టుబాటు అవ్వడం కష్టం. అసలే వానలు సరిగ్గా పట్టలేదంటున్నారు. మరి వచ్చేటువంటి ఆ దిగుబడిని కూడా మనం తక్కువ రేటుకు అమ్ముకుంటే మనం బతికేది ఎట్లా? అందుకే కాలం మారే కొద్దీ మనం మారాలి. మన పిల్లల్ని కూడా దీంట్లో భాగం చేసి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది మార్కెట్లో ఎట్టుంది పరిస్థితి, వాళ్ళని అడిగి వాళ్ళ సహాయంతో మనం కొద్దిగా అభివృద్ధి చెందాలి. కాస్త చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం ఎక్కువగా రోకలు సంపాదించడానికి మటుకు అవకాశం ఉంది అనేది మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి మనకే అర్థమవుతుంది. కాస్త ఓపిక కావాలా, కాస్త నేర్పు కావాలంతే.
1: ఇంతవరకు రైతు ఉత్పత్తుల మార్కెట్ ధరలు అవగాహన గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖ వాతావరణ శాఖ వారు ఈ ఉదయం అందించిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గానీ ఉరుములతో జల్లులు గానీ పడవచ్చు. అక్కడక్కడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ఈరోజు రేపు వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. కానీ ఈ నెల 22-23 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తీరం నుండి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చు. ఈ గాలుల తీవ్రత 60-70 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ 2 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, వేటగాళ్లు సముద్రంలోకి వెళ్లిన వారు ఈ నెల 21 సాయంత్రానికి తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో ఈరోజు నుంచి 4 రోజుల పాటు నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో, అంతకన్నా ఎక్కువ వేగంతోనూ ఈదురుగాలులు వీస్తాయి. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ 4 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే సంఘటిత కార్యక్రమాల గురించి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం, అలాగే జానపద గీతం, హైడ్రోఫోనిక్స్ విధానంలో పంట సాగు గురించి వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలు వింటారు. ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ మత్స్యకారుల సంక్షేమం మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు పునరుద్ధరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ
2: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
1: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్కు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, 2 దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు.

0: సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
2: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆదికర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు, గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు

రైతులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా 20తమే రోజగార మేళాయాం వివిధ ప్రశాసకీయ విభాగేషు నవనియుక్తానాం యూనాం కృతే 51,000 నియుక్తిపత్రాణి వీడియో కాన్ఫరెన్సింగ్ ఇతి దృశ్య శ్రవ్య మాధ్యమేన వితరితాని. అస్మిన్ అవసరి శ్రీమోదీ వికసితస్య ఆత్మనిర్భరస్య చ భారతస్య నిర్మాణే యూనాం మహత్వపూర్ణాం భూమికాం ప్రతిపాదితవాన్. సహ అవదత్ యత్ అద్యతనేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ యూనః భవిష్యస్య సజ్జతాయై ఆవశ్యకతాయై కౌశలైః అవసరైః చ సుసజ్జయితుం నిరంతరం ధ్యానం ప్రదత్తమస్తి. భారతస్య ప్రముఖస్య సెమీకండక్టర్ సమ్మేళనస్య పంచమం సంస్కరణం 26,000 సెమీకాన్ ఇండియా హ్యః నవదిల్ల్యాః యశోభూమౌ సఫలతయా సమాప్తం. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ద ఇకోసిస్టమ్ ఇతి విషయస్యాంతర్గతం త్రిదివసీయేస్మిన్ సమ్మేళనే 600+ ప్రదర్శకాః భాగం భజితవంతః. ఏతేషు ప్రాయః 300 అంతరాష్ట్రీయ ప్రతిభాగినః 45 ప్రతినిధయః 150+ వక్తారః చ ఆసన్. త్రిషు దినేషు సెమీకండక్టర్ విన్యాసః నిర్మాణం ఉపకరణాని తథా సామగ్రయః విద్యుత్ కృత్రిమ బుద్ధిమత్తాది 45 యావత్ సంధిపత్రాణి ఘోషణాః సామరిక ఉపక్రమాః చ దృష్టాః. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః సెమీకండక్టర్ ఉద్యోగే సైబర్ ఆక్రమణానాం కృతే సావధానం అకరోత్. కేచన దేశాః భారతస్య సెమీకండక్టర్ మూల్య శృంఖలాయాం ఉన్నతిం నైచ్ఛంతి, అతః తే కస్యాపి ప్రకరణస్య వ్యవధానస్య చ కృతే సజ్జాః భవేయుః. ह्यः नवदिल्ल्याम् एकस्मिन् वार्तावाहिन्या सह वार्तालापं कुर्वन् श्रीवैष्णवः अवदत् यत् भारतं सम्भाव्यभूराजनैतिकसङ्कटानां विषये निरन्तरम् अवधानं कर्तव्यं, यतः अधुना भारतं चिप्सविन्यासं कर्तुं च समर्थः देशत्वेन उद्भूतः अस्ति.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: వికసిత భారతస్య కృతే శత సప్తాహానాం నషా ముక్త యువాభియానం అద్య ప్రముఖం రాష్ట్రవ్యాపి యూనాం సంఘటనం ద్రష్టుం శక్నోతి. యువ ప్రకరణానాం క్రీడామంత్రాలయః అవదత్ యత్ దేశస్య 67,000 స్థానేషు రాష్ట్రీయ సంకల్ప సమారోహస్య ఆయోజనం క్రియతే. మంత్రాలయేన ఉక్తం యత్ కార్యక్రమోయం 71,400 మండలానాం మై భారత్ కార్యాలయేషు 96,500 స్థానైః సహ సహభాగి సంస్థాసు ఆయోజయిష్యంతే. మంత్రాలయః అధోరేఖితవాన్ యత్ అయం ప్రముఖః ఉపక్రమః ప్రశాసకీయ యువా శాఖానాం ఆధ్యాత్మిక సమూహానాం శీర్ష వ్యాపార ప్రకోష్ఠానాం మహావిద్యాలయానాం స్థానీయ సంఘటనానాం చ సంయోగేన 100 స్థానేషు కార్యక్రమాణాం సంచాలనాయ విశాల రాష్ట్రీయ జాలస్య శక్త్యా ప్రవర్తతే. నిర్వాచనాయోగః అద్య రాష్ట్రీయ రాజధాన్యాం సర్వేషు మతదాన కేంద్రేషు విశేష శిబిరాణి ఆయోజయిష్యతి. ప్రతిదినస్యాభియానస్య ఉద్దేశం

0: ఉద్దేశ్యం నాగరిక నూతన సమావేశనె నిర్వాచక సూచ్యాం ప్రస్తావిత సమావేశనస్య అథవా నామ విలోపనస్య ఆక్షేపైః నిర్వాచక సూచ్యాం వివరణానాం సంశోధనే చ సహాయం కర్తుం భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 కొత్త చిగురు తొడిగిందిట ఆమని ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 7:20 ప్రారంభమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఈరోజు 3 అంశాలు ఉన్నాయి. తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, అలాగే తెలుగు సినీ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి జయంతి, ఇంకా అనిబిసెంట్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు క్లుప్తంగా తెలుసుకుంటారు. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను పంచుకునే కార్యక్రమం లేఖావళి ఉంటుంది. ఇంకా సినీ భక్తి గీతాల పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ అవగాహన కార్యక్రమంలో భాగంగా కొన్ని వివరాలు, సమాచారవాణి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. నంద్యాల జిల్లా సమాచార లేఖ 8:30 విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రచన శ్రీ బి శేఖర్. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చాగంటి రమ్య కిరణ్మయి గారి గానం వింటారు. హెచ్ రామ్ చరణ్ గారు వయలిన్, డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంతి శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. 9:30 విశాఖలో ఘనంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై రేడియో రిపోర్ట్ ప్రసారమవుతుంది. 9:45 పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి రిలే, అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది. 10:35 ఆప్కీ మన్ పసంద్ శ్రోతలు కోరిన హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధురిమలో కొన్ని పాత తెలుగు సినిమా పాటలు 11:00 వింటారు. 12:10 మధుమంజరి చిత్రగీతాలు. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి చిక్కాల వలస శ్రీదేవి మోహన్ గారు పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. హెచ్ రామ్ చరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం. ఇంకా చిత్రగీతం, స్వచ్ఛతాహి సేవ, సమాచారం మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి సత్యవరపు దేవి గారి మేడిపండు కథానిక ప్రసారమవుతుంది. 2:30 వాతావరణ వివరాల అనంతరం బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులచే అష్టావధాన కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 అనివార్యం నాటిక వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతల దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు తెలుగు చిత్రగీతాలు వింటారు. 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం శీర్షికన ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సిటీ స్పోర్ట్ గురించి కొన్ని వివరాలు, స్వచ్ఛతాహి సేవ, వ్యక్తిత్వం తదితర అంశాలు వింటారు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే సంఘటిత కార్యక్రమాల గురించి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగంతో పాటు జానపద గీతం, హైడ్రోఫోనిక్స్ విధానంలో పంట సాగు గురించి వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 9:30 స్వరమాలిక చిత్రగీతాలు. ఈ రాత్రి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ ఆర్ రాఘవేంద్ర. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 సంచికపై రోజువారీ తాజా సమాచారం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు నిర్దేశిత సమయాలలో యథావిధిగా ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్ధంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్ధంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా, ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4-లేన్ ROB నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకుంటూ

చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27,43,00,000 మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్ట్రిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 పాటు మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026 భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనమ్ మస్కర్, విదర్శ్ వినోద్ మహిళల 10 ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ 3 క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను
ఎటువంటి

0: ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి.

కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో నేటిమాట శీర్షికను ఈరోజు మూడు అంశాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం

గారి జయంతి అని బిసెంట్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలను తెలియజేసే లేఖావళి, ఇంకా పుష్పాంజలి, స్వచ్ఛతా హి సేవ అవగాహన కార్యక్రమంలో భాగంగా కొన్ని వివరాలు, సమాచారవాణి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట. ఈ శీర్షికలో ఈరోజు తెలుగు సినీ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి జయంతి, వారి గురించి కొన్ని వివరాలు. హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 1954 సెప్టెంబర్ 20 ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారిపాలెంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య అద్దంకిలోనూ, ఇంటర్ ఒంగోలులోనూ చదివారు. ఆ దశలోనే ఆయనకు నాటకాల మీద ఆసక్తి ఏర్పడింది. ఇక చదువు మీద దృష్టి పెట్టలేక సినీ అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కానీ అవకాశాలు రాకపోవడంతో తిరిగి సొంత ఊరు చేరుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావడంతో హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఉద్యోగం చేస్తూ సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఆకాశవాణిలో కొన్ని రేడియో నాటకాలు రాశారు. అలాగే దూరదర్శన్లో తొలి తెలుగు ధారావాహిక కార్యక్రమాన్ని అందించారు. అయితే అప్పట్లో దూరదర్శన్లో ప్రసారమైన ఆనందో బ్రహ్మతో వీరు తెలుగువారందరికీ సుపరిచితులయ్యారు. దూరదర్శన్లో ఉండగానే వీరికి జంధ్యాల గారి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. స్వాతికిరణం, మిస్టర్ పెళ్ళం, నువ్వు నేను, అతడు, సిసింద్రి, ఘరానా బుల్లోడు, రెడీ, మన్మధుడు, గమ్యం వంటి అనేక చిత్రాల్లో విభిన్న హాస్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు సుబ్రహ్మణ్యం గారు. తోకలేని పిట్ట అనే చిత్రానికి ఈయన దర్శకత్వం కూడా వహించారు. టీవీ రంగం నుండి సినిమా రంగంలోకి ప్రవేశించి తెలుగు సినీ రంగంలో హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 2013 డిసెంబర్ 7 అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఇది ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి కొంత సమాచారం. ఇక ఈరోజు అని బిసెంట్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు. మహిళా హక్కుల ఉద్యమవాది, రచయిత్రి, సామ్యవాది అయిన అనీవుడ్ బిసెంట్ గారు లండన్లోని క్లఫామ్లో 1847 అక్టోబర్ 1 జన్మించారు. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి, వక్త కూడా. స్వయం పాలన ఉద్యమం స్థాపించిన ఈమె ఐర్లాండ్ భారతదేశాల స్వాతంత్ర్యం, స్వయం పాలన కోసం ఉద్యమించారు. 1874 ఇంగ్లండ్లోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరారు. 1880 వీరు హెరల్ బ్లావర్ట్ స్కీని కలుసుకున్న తర్వాత ఈమె ఆసక్తి సామ్యవాదం నుండి దివ్య జ్ఞానం వైపు మళ్ళింది. ఆమె దివ్య జ్ఞానం సమాజంలో సభ్యత్వం స్వీకరించి ఉపన్యాసకురాలిగా విజయం సాధించారు. దివ్య జ్ఞాన సమాజం బాధ్యతల్లో భాగంగా ఈమె భారతదేశానికి వచ్చారు. 1895 బాలగంగాధర్ తిలక్ గారు ప్రస్తావించిన స్వయం పాలనను 1914 అనీ బిసెంట్ గారు కార్యరూపంలో పెట్టేందుకు ప్రజలను సంసిద్ధులను చేయసాగారు. దీనికి సంబంధించి కామన్వెల్త్ అనే వారపత్రికను ప్రారంభించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. 1915 ఈమె హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించారు. అందులో భారతదేశ స్వాతంత్ర్యం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఆ తర్వాత వీరు భారత రాజకీయాలలో ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యురాలు అయ్యారు. 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో హోంరూల్ లీగ్ స్వాతంత్రోద్యమానికి ఎంతగానో సహకరించింది. 1917 ఈమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. యుద్ధానంతరం అనిబిసెంట్ గారు భారత స్వాతంత్ర పోరాటం, దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలను రెండింటినీ సమర్థవంతంగా కొనసాగించారు. వీరు రచించిన లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్ పుస్తకంలో పాశ్చాత్య భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే ఎన్నో సూచనలు చేశారు. ఎన్నో రకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించిన ఈమె ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోసియేషన్ను స్థాపించారు. ఈమెకు 1921 కాశీ హిందూ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదునిచ్చి సత్కరించింది. 80 వయసులో బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు కూడా. ఉద్యమాలతో, తన రచనలతో, వాక్ పటిమతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన అనీ బిసెంట్ గారు 1933 సెప్టెంబర్ 20
తమిళనాడులోని అడయార్లో తుది

అస విడిచారు. ఇక ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు. తెలుగు సినీ నటుడు, నిర్మాత అయిన అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లాలోని నందివాడ మండలం రామాపురంలో 1924 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే నాటక రంగం పట్ల ఆకర్షితులైన వీరు అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు. ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు వీరిని సినీ రంగానికి పరిచయం చేశారు. ముందు 1941 పి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944 బలరామయ్య గారు తెరకెక్కించిన శ్రీ సీతారామజననం సినిమాలో పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించారు నాగేశ్వరరావు గారు. ఆకర్షించే రాజకుమారుడు నుంచి విరక్తి చెంది మద్యానికి బానసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడి నుంచి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థి నుండి సమర్థుడైన ప్రభుత్వాధికారి వరకు ఇలా విభిన్న రకాల పాత్రల్లో నటించి మెప్పించిన నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాలలో దసరా బుల్లోడు చిత్రం ద్వారా ద్విపాత్రాభినయానికి నాంది పలకడంతో పాటు నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించి మెప్పించారు. మాయాబజార్, చెంచులక్ష్మి, భూ కైలాస్, ప్రేమాభిషేకం, మిస్సమ్మ, బాటసారి, ప్రేమనగర్, అనార్కలి, మేఘ సందేశం, దేవదాసు, ఆరాధన, డాక్టర్ చక్రవర్తి, శాంతి నివాసం, ధర్మదాత, సీతారామయ్య గారి మనవరాలు, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ణ వంటి అనేక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు ఈయన. తన సినీ జీవితంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 256 పైగా చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నట సామ్రాట్గా అందరూ పిలుచుకునే ఏఎన్ఆర్ గారి నటనా కౌశలానికి ఎన్నో అవార్డులు వరించాయి. 1977 కళాప్రపూర్ణ, 88 పద్మభూషణ్, 2011 పద్మవిభూషణ్, 1980 రఘుపతి వెంకయ్య అవార్డు, 91 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 94 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు 2014 సంవత్సరం జనవరి 22 తన 91 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కొంత సమాచారం. మరి నేటి మాట విన్నాం కదా, ఇప్పుడు నాగేశ్వరరావు గారు నటించిన పూజాఫలం చిత్రం నుంచి ఘంటసాల గానం విందాం.

0: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు లేఖావళి.
1: మరి లేఖావళిలో వారి తాలూకా మన ప్రోగ్రామ్స్ మీద చాలా రకాల వాళ్ళ స్పందనలు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా.
0: అవును,
1: మరి వాళ్ళ స్పందనలు తెలియజేయాలి అని అనుకునేటప్పుడు వాట్సాప్ నెంబర్ ఏంటంటే 7416167299 అనే నెంబర్స్కి వాట్సాప్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు.
0: అవును, అంటే ఎప్పటి మాదిరిగానే ఈ వారం కూడా మన శ్రోతలు కార్యక్రమాలు వినడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా, మనకి మూడు రకాల విధానాలు ఉన్నాయి కదా, అంటే ఉత్తరం రాయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు. అలాగే వారి స్పందనను తెలియజేశారు. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
1: మరి మొదటిగా ఎవరు మాట్లాడుతున్నారంటే, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని తెలియజేశారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట విశేషాలు, ఇంకా శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారి నిర్వహణలో కవన విజయం సమస్యాపూర్ణం విన్నాం, చాలా బాగుంది. అలాగే 15:09:26 ఉదయం 11 గంటలకి మధురిమలో ఏకాంతం గురించి మాట్లాడుతూ వేసిన పాటలు అమోఘంగా ఉన్నాయి అని చెప్పి వీళ్ళంటున్నారు. మరి మీ అభిప్రాయానికి మేము
0: ధన్యవాదాలు
1: తెలియజేస్తున్నామండి.
0: అలాగే మరొక ఉత్తరం కూడా వచ్చింది మనకి. ఏలూరు నుంచి రణభీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా వీరంతా ఏమంటున్నారంటే, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి నమస్కారాలు. గత ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. ఉదయ సమీరాలు శీర్షికన నేటి మాటతో పాటు శ్రోతల కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో చక్కగా చదివి వినిపించిన శర్మగారికి, సహకరించిన వ్యాఖ్యాతకు మా నమస్కారాలు అందిస్తున్నామంటూ వీరే ఇంకా ఏమంటున్నారంటే, ఈ నెల 16వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన గణేష్ భక్తి గీతాలు విని తరించాం. చింతనలో అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. నిర్వహించిన వారికి నమస్కారాలు. ఉదయ సమీరాల శీర్షికన సరిగమల తల్లి మధుర స్వరాల సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా వారి తల్లిదండ్రుల నేపథ్యంతో పాటు ఆమె జీవిత విశేషాలు, ఆమె సంగీతం పట్ల చూపిన ఆదరాభిమానాలు, వారి వివాహం, న్యూయార్క్, లండన్ వంటి నగరాల్లో మహారాణిల వద్ద సంగీత కచేరీలు చేశారని, త్యాగరాజ కీర్తనలతో పాటు అన్నమాచార్య కీర్తనలు గానం చేశారని, ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, భారతరత్న వంటి బిరుదులు పొందారని, ఇటువంటి ఎన్నో విషయాలను తెలియజేసిన శర్మగారికి ధన్యవాదాలు అందిస్తున్నాం. అనంతరం ప్రసారమైన ఓజోన్ పొర విశేషాలు విని ఎంతో ఆశ్చర్యం కలిగింది. చక్కటి విషయాలు తెలియజేసిన ఎన్ నాగరాజు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటున్నారు. మీకు కూడా మా ధన్యవాదాలండి. కార్యక్రమాలు వినడంతో పాటు మీ అభిప్రాయాలను ఎంతో చక్కగా తెలియజేసినందుకు.
1: మరి తదుపరిగా మనతో వాళ్ళ తాలూకా స్పందన పంచుకున్నారండి. పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి భ్రమరాంబ గారు ఇలా రాస్తున్నారు. 18/9/2026 మధ్యాహ్నం 1:30 మీరు ప్రసారం చేసిన మహిళావాణి కార్యక్రమంలో ప్రయాణాల్లో వచ్చే ప్రమాదాలు నివారణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశంపై శ్రీమతి డి శ్రీదేవి మరియు శ్రీమతి డి మానసాగార్ల సంభాషణ ఎంతో అలరిస్తూ ఉపయోగకరంగా నిలిచింది. ఎప్పటికప్పుడు సమకాలీన సామాజిక అంశాలు టచ్ చేస్తూ సులువైన శైలిలో ఇంట్లో మనం కుటుంబ సభ్యులతో చేస్తున్న సంభాషణలో లాగే క్యాజువల్గా ఉంటూ చెప్పవలసిన సందేశాన్ని సులువుగా శ్రోతల హృదయాల్లోకి వెళ్ళేటట్లుగా నడిపిస్తున్న విధానం ఎంతగానో నచ్చుతుంది. వారిరువురకు అభినందనలు. కార్యక్రమం ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి కూడా జయహో విశాఖ ఆకాశవాణి అంటూ మరి సోమశేఖర్, భ్రమరాంబ గారు ఇలా రాశారు. మీకు కూడా మా ధన్యవాదాలండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మీకు ప్రసారం చేయడానికి మేము ఊరృతుగా ఊగుతున్నాం.
0: అలాగే మరొక ఉత్తరాన్ని మనకి రాసిన వారు వీరే, పేరూరి వెంకట సోమశేఖర్ గారు, పేరూరు భ్రమరాంబ గారు, విశాఖపట్నం లాసెన్స్ బే కాలనీ నుంచి. వీరేమంటున్నారంటే, ఈ నెల 14వ తేదీ ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో మీరు ప్రసారం చేసిన కవితా పఠనం శీర్షికలో రొక్కం కామేశ్వరరావు గారి కవితలు చాలా బాగున్నాయి, ఆలోచనాత్మకంగా ఉన్నాయి. చక్కటి శైలిలో వారు చదివిన విధానం బాగుంది. ఆకాశవాణిలో పనిచేసి పదవీ విరమణ చేసిన కామేశ్వరరావు గారికి కవితా శీర్షికలు ఏ విధంగా చదవాలో కొట్టిన పిండి. కవితా శీర్షికలన్నీ బాగుండడంతో పాటు వారు చదివే విధానం కూడా ఆకట్టుకుంది. కవితా రచన, పఠనం చేసిన కామేశ్వరరావు గారికి, ప్రసారం చేసిన మీకు అభినందనలు అంటూనే 16వ తారీఖున బుధవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్య సాధనలో హోమియో వైద్యం అనే శీర్షికన ప్రసారమైన డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి ప్రసంగంలో కార్మికుల అనారోగ్యాలకు హోమియో వైద్యం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారణ జరిగే ప్రక్రియల గురించి ఎంతో విశదంగా వివరించారు. హోమియో వైద్యంలో ఉన్న గొప్పతనం గురించి చక్కగా వివరించి చెప్పారు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారికి. పరిచయకర్త టి దిలీప్ కుమార్ రెడ్డి గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి అభినందనలు అంటున్నారు. ఆ తర్వాత ప్రసారం చేసిన కథానిక ఈనాటి బంధం ఏనాటిదో కూడా చాలా బాగుంది. రచయిత్రి ఎస్టీకే శిరీష్ గారు కథలో ఏ బంధమైనా ఒకప్పటి గత జన్మ పూర్వ సంబంధాల గుర్తుగా ఈ జన్మలో వివిధ వ్యక్తుల ద్వారా ఏర్పడతాయేమో అన్నది హృదయంగా చదివి వినిపించారు. రచయిత్రికి అభినందనలు అంటున్నారు. మీకు కూడా మా ధన్యవాదాలండి. కార్యక్రమాలు వింటున్నారు, అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు.
1: మరి వాట్సాప్ ద్వారా కూడా మనం శ్రోతల అభిప్రాయాలను మనం తెలియజేసుకుంటాం.
0: ఇప్పటి వరకు లేఖల ద్వారా వచ్చిన విశేషాలు తెలియజేశాం, ఇప్పుడు వాట్సాప్ సందేశాలు చదివి.
1: మరి మొదటిగా ఏంటంటే 8/9/2026 మంగళవారం మధురిమ కార్యక్రమంలో విని వచ్చిన పాటలు విని ఆనందించాం. మహిళా వ్యాఖ్యాత గారికి మా అభినందనలు. నీడ చేతులు కలిసిన చప్పట్లు, కోరికలే గుర్రాలైతే పాటలు కార్యక్రమాలు విని చాలా ఆనందించాం. శర్మగారికి మా వందనాలు. తుమ్మలాపల్లి వారి వీధి చంగాలరావు పేట కాకి అప్పారావు, కాకి ఆనంద లక్ష్మి గారు మరి వాట్సాప్ సందేశాన్ని మనకు పంపించారు. మీకు కూడా మా ధన్యవాదాలండి.
0: అలాగే మనకి తణుకు నుంచి చిర్రావూరి వెంకట సత్య సూర్య ఫణీంద్ర గారు కూడా వాట్సాప్ సందేశం పంపించారు. నేటి మాటలో ఈ నెల 9వ తేదీ సోమవారం వేదాంతం సత్యనారాయణ

0: నారాయణ శర్మ గారు గురించిన విశేషాలు రాంభట్ల నృసింహ శర్మ గారు చక్కగా విశదీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. అలాగే చిల్డ్రన్ స్పెషలిస్ట్ అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేయమని మనకి వాట్సాప్ సందేశం తెలియజేశారు. ధన్యవాదాలండి మీకు కూడా.
1: మరి అలాగే మాణిక్యాలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాన్ నుంచి మనకు వాట్సాప్ నుంచి మరొక సందేశాన్ని పంపించారు. ఏంటంటే, శుభోదయం అందరికీ. మీరు ప్రసారం చేసిన చిట్కాలు నాటిక బాగుంది, అలాగే మధురిమ నీటి మాట చింతన బాగున్నాయండి, ధన్యవాదాలు అంటున్నారు మాణిక్యాలరావు గారు సత్యవతి గారు. మరి మీకు కూడా మా ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. అలాగే మరి ఈ నెల 17వ తారీఖున ప్రసారం చేసిన, అంటే గురువారం ఉదయం ప్రసారం చేసిన అర్థం మారితే అనే నాటిక చాలా బాగుంది. పనిచేసే ఓపిక లేక, ఎదిరించే ధైర్యం లేక, చివరకు ఆయనే తిరుగుబాటు పాలించింది. పాత్రధారులకు ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మునుగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు గారు తెలియజేస్తున్నారు.
0: మరి కూడా ధన్యవాదాలండి. అలాగే మనకి ఇందాక మనకి డాక్టర్ అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేయమని చదివాం కదా, అలాగే ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి వాసవి శేఖర్ గారు కూడా చిల్డ్రన్ స్పెషలిస్ట్ అశోక్ గారికి థ్యాంక్ యూ అంటూ మనకి వాట్సాప్ సందేశం అందించారు. ఇక ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయి, రాధ ఉన్న వీరంతా మరొక ఉత్తరం రాశారు. ఏమంటున్నారంటే, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకులకు నమస్కారం. గత బుధవారం మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో కార్మికులలోనే కాకుండా ప్రతి మనిషిలోనూ దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో చికిత్స, ఈ విషయమై హోమియో వైద్యంలో ఎంతో అనుభవం గడించిన వైద్యులు పింగళి ఆనంద్ కుమార్ గారితో శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంది. ముఖ్యంగా ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం, వ్యాధిని బట్టి మందు ఇస్తామని, ఈ హోమియో వైద్యంపై ఎన్నో అపోహలు ఉన్నాయని, అవి సరైనవి కావని, ఇంకా మాకు తెలియని ఎన్నో విషయాలు ఎంతో వివరంగా తెలియజేసిన డాక్టర్ గారికి, మంచి ప్రశ్నలు వేసి విలువైన జవాబులు రాబట్టిన పరిచయకర్త గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటున్నారు. ఆ తర్వాత ప్రసారమైన ఈనాటి బంధం ఏనాటిదో కథానికి విన్నాం, మాకెంతగానో నచ్చింది. రచించి చదివి వినిపించిన శిరీష గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ నెల 17 గురువారం భక్తిరంజన కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలు విని తరించాం. చింతనలో వినిపించిన సూక్తులు ఆలోచింపజేశాయి. నిర్వహించిన వారికి మా నమస్కారాలు అంటున్నారు. ఇంత చక్కగా విశదంగా వివరించిన మీకు కూడా మా ధన్యవాదాలండి. అలాగే మనకి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు కూడా వాట్సాప్ సందేశం పంపించారు. ఈ నెల 18వ తేదీ శుక్రవారం ఉదయం డాక్టర్ ఎన్ గోపి గారు అల్జీమర్స్ వ్యాధి గురించి పూర్తి సమాచారం అందించారు. పరిచయకర్త శ్రీమతి కే ఇందిర గారు మంచి సమాచారాన్ని రాబట్టారు, వారికి ధన్యవాదాలు అని మనకి వాట్సాప్ సందేశం పంపించారు. మీకు కూడా ధన్యవాదాలండి, మీ అభిప్రాయాలని చక్కగా తెలియజేసినందుకు. జోగేష్, మరి మన శ్రోతలు చాలామంది వింటూ ఉంటారు, వాళ్ళు కూడా ఈ శ్రోతల్లాగే వారి అభిప్రాయాలను తెలియజేయాలంటే మనం మరి
1: వాట్సాప్ సందేశాన్ని తెలియజేయాలంటే వాట్సాప్ నెంబర్ ఏంటంటే 7416171299 నెంబర్కి వాళ్ళ అభిప్రాయాలని మన ప్రోగ్రామ్స్ మీద విశ్లేషణను తెలియజేయవచ్చు.
0: అలాగే ఒకవేళ ఉత్తరాల ద్వారా తెలియజేయాలంటే కనుక లేఖావళి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సిరిపురం జంక్షన్ విశాఖపట్నం 530003 అనే చిరునామాకు పంపించాలి.
1: అలాగే మరి వాళ్ళ స్పందనని మరి వాట్సాప్లోని లేక ఉత్తరాల ద్వారా ఒక టైం ఉంటే ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళ చాలక సందేశాలను మనం తెలియజేయచ్చు. మరి మా ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే airpcvsp@gmail.com వాళ్ళు వాళ్ళ తాలూకా అభిప్రాయాలని ఈమెయిల్ చేయవచ్చు.
0: మరి ఈరోజు మనకి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి లేఖావళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.
1: ధన్యవాదాలు.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాల కార్యక్రమంలో ముందుగా కరుణామయుడు చిత్రం నుంచి జి ఆనంద్, ఎల్ఆర్ అంజలి, విల్సన్ గానం చేసిన భక్తిగీతం

0: పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వచ్ఛతాహి సేవ అవగాహన కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు కళాశాలల్లో శుభ్రత అలవాట్ల గురించి కొన్ని వివరాలు. నేటి బాలలే రేపటి పౌరులు, యువతే దేశానికి వెన్నెముక కాబట్టి పాఠశాలలు కళాశాలల విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులపైన ఉంటుంది. తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కాగలుగుతాం. ముఖ్యంగా పిల్లలు విద్యార్థుల్లో శుభ్రత పట్ల అవగాహన కలిగించడం, శుభ్రత పాటించడం చిన్నతనం నుంచే నేర్పిస్తే అవి వారి జీవితాంతం కొనసాగుతాయి. కేవలం శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచాలి అని చెప్పడం కాకుండా పెద్దవాళ్లు స్వయంగా ఆచరించి వారిని కూడా రోజువారీ శుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులను భోజనానికి ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కునేలా ప్రోత్సహించాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా డస్ట్బిన్లలో మాత్రమే వేసేలా అలవాటు చేయడం, గోడలపైన ఉమ్ము వేయకూడదని చెప్పడం, ప్రతిరోజు పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం వంటి అలవాట్లను ఆచరించేలా ప్రోత్సహించాలి. పాఠశాల బెంచీలు, పుస్తకాలు, బ్యాగులు, తరగతి గదులు, పాఠశాల ఆవరణ ఇలా అన్ని చోట్ల పరిశుభ్రత పాటించేలా అలవాటు చేయాలి. ఈ పనులు కొనసాగించడానికి, విద్యార్థులకు అలవాటుగా మారడానికి ప్రతి క్లాసులో క్లీన్లీనెస్ టీంలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ బృందాలు స్కూల్ విద్యార్థులందరూ శుభ్రతను పాటిస్తున్నారో లేదో చెక్ చేస్తూ అందరూ ఆచరించేలా చర్యలు తీసుకోవాలి. ఇక కళాశాలల్లో కూడా విద్యార్థులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ తమ కళాశాలలో శుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలి. క్యాంటీన్లో ఆహార భద్రత, చేతుల శుభ్రతపై అవగాహన కలిగి ఉండాలి. రూమ్లు, ల్యాబొరేటరీలు, హాస్టళ్లు శుభ్రంగా ఉండేందుకు నియమాలు రూపొందించుకుని అమలు పరచాలి. అంటే కేవలం ఇవి మాటలకే కాకుండా చేతల ద్వారా ఆచరిస్తే పాఠశాలలు కళాశాలల విద్యార్థుల్లో శాశ్వతమైన శుభ్రత అలవాట్లను పెంపొందించుకోవచ్చు. స్వచ్ఛతాహి సేవ అవగాహన కార్యక్రమంలో భాగంగా కొంత సమాచారం విన్నారు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ఫర్హత్ నాజ్.

0: ceaselessly working towards achieving the goal of a Viksit Bharat by 2047. Through inclusive development and social empowerment, this dedication is transforming lives. Today, in this special series, Seva Sankalp Abhiyan, we bring you an instance of how this vision has been translated into action through the introduction of the Goods and Services Tax, or GST.
1: The GST was introduced in 2017 with the aim of consolidating a fragmented internal market divided by central and state taxes, cascading taxation and border check posts. 17 taxes and 13 cesses were brought under a common framework, making one nation, one tax, one market a practical reality. Before GST, interstate movement could involve repeated tax checks, paperwork and long waits. The recent reforms in the GST rates have been welcomed by both the industry and the common people. Speaking to Akashvani News, Chairman of MVIRDC, World Trade Center, Mumbai and President of All India Association of Industries, Dr. Vijay Kalantri, said that the rationalization of tax rates has encouraged citizens to pay taxes.
2: I think reduction in GST has rationalized the tax structure. However, there are some items which further need reduction, which is under the consideration of the government. However, the revenue was no loss on revenue, because after reduction, the revenue has gone up and it has benefited the common man.
1: Neha Kulkarni, a working professional from Mumbai, has said that the reduction in GST on essential items has lowered her family's monthly expenses and resulted in significant savings.
3: A large part of our monthly budget goes towards everyday essentials like toothpaste, shampoo, soap, hair oil, dairy products and other household items. With the recent changes in GST rates, there is a sense of relief.
1: Over the last 9 years, GST reforms have simplified taxation, eased compliance and brought greater relief to consumers and businesses, contributing to a significant transformation in the lives of citizens. Prarthana, Akashvani News, Mumbai.
0: This is Akashvani giving you the news.
4: For news at your fingertips, follow us on X at AIR News Alerts and join our WhatsApp channel, Akashvani News.
0: Welcome back, you're listening to Morning News. The Election Commission will hold special camps across all polling station locations in the national capital today. The day-long drive aims to assist citizens with fresh inclusions, objections for proposed inclusions or deletions of name in electoral rolls, and corrections to particulars in the electoral rolls. Booth-level officers will remain present at designated polling booths to receive applications. People can submit Form 6 for new voter enrollment, Form 7 for objections or deletion of entries, and Form 8 for any corrections or updating of details in the electoral rolls. Addressing the media regarding the ongoing SIR process in the national capital, Delhi Chief Electoral Officer Ashok Kumar has clarified that electoral registration officers can consider documents other than those listed in the notice during hearings on the case-to-case basis.
5: अगर किसी के नाम में मिसमैच है या किसी को डीओबी में मिसमैच है तो उसके सामने भी ग्राउंड लिखा हुआ है कि उसको नोटिस क्यों आएगा.
6: Notices are being served to those who are unmapped. The notices are to address discrepancies. The list attached with the notices is not exhaustive and the voters can produce relevant documents. The EROs will consider these things on a case-to-case basis.
5: वो डिस्पोज होते जाएंगे उसी हिसाब से सक्सेसिव नोटिसेस इशू होते जाएंगे.
0: Akhil Bharatiya Vidyarthi Parishad, ABVP, has secured three major posts in the Delhi University Students' Union or DUSU elections. ABVP's Yash Dabas won the post of President, while Riya Chavari secured victory for Secretary and Lakshya Raj Singh for Joint Secretary. However, independent candidate Dipanshu Shokhin emerged victorious for the position of Vice President. Defence Minister Rajnath Singh and Home Minister Amit Shah have congratulated ABVP for the success in the DUSU elections. Information and Broadcasting Minister Ashwini Vaishnav has cautioned that the semiconductor industry should be prepared for cyber attacks and any kind of disruption by countries that do not want India to move up the semiconductor value chain. Talking to a media house in New Delhi, Mr. Vaishnav said that India has to continuously be watchful of the potential geopolitical risks that will arise because it is now emerging as a country that can design and manufacture chips.
7: There are many challenges. It's a very difficult industry. Such a difficult industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: In international news, Iran has communicated its conditions to international mediators for restarting negotiation with the United States. It has also warned that Tehran is prepared for a decisive war if Washington rejects its demands. Mohsen Rezai, Secretary of Iran's Supreme National Security Council, said Iran's conditions included an end to the war on all fronts, the release of frozen Iranian funds, and an end to the naval blockade. In a separate post on X, Rezai said that Iran has announced 7 conditions for beginning negotiations with Washington and described Tehran's position as clear and unambiguous. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over coastal Andhra Pradesh, Karnataka, Kerala, Mahe, Tamil Nadu, Telangana, Andaman and Nicobar Islands today. The Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds over Madhya Maharashtra, Orissa, Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal till tomorrow. On to sports now. In chess Olympiad, Indian men's team defeated Spain 3-1 with world champion D. Gukesh leading the way with a clean victory over former world championship challenger Alexey Shirov in Samarkand yesterday. Meanwhile, R. Pragyananda was held to a draw by David Anton Guijarro, while Nihal Sarin also settled for a draw against James Santos Latasa. In the women's section, India recorded a 3-1 victory over Mongolia. B. Savita Shree continued her impressive run with a 4th consecutive win, defeating seasoned player Bakht Kuyag. The 20th Asian Games 2026 will see several Indian athletes begin their medal hunt across multiple disciplines today. In today's cricket event, Indian women team will face Bangladesh in the semi-final. The knockout match will start at 10:30 a.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
8: Thank you, Saira. ABVP sweeps 3 of 4 Dusu seats. NSUI rebel wins VP post, writes in the Sun Times. While the Sunday Tribune headlines, ABVP sweeps Dusu poll again. Independence VP post win stuns rivals. FTA skilling incentives opening new employment avenues for youth, says Prime Minister, writes Sunday Pioneer. The Hindu also quotes the Prime Minister in its headline, developing nations wrongly blamed for emissions. The Sunday Statesman reports, Bengal bipolar drama, Mamta's Rajinagar candidate does U-turn after pull-out decision. The Asian Age headlines, India rejects new US tariffs pressure. And finally, Sunday Pioneer writes, end of an era, 1965 war hero Cook passes away. The legendary Indian Air Force fighter pilot, Flight Lieutenant Alfred Cook, played a crucial role in defending Kalaikunda in the 1965 Indo-Pak War and was awarded the Veer Chakra for the classic dogfight. And with that, it's back to you, Saira.
0: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. Government makes Aadhaar biometric authentication mandatory for subsidized refills of LPG cylinders from 1st of next month. Rashtriya Sankalp Samaroh being organized at 1,067 locations across the country today as part of 100-week Nasha Mukt Yuva Abhiyan. Election Commission to hold special camps in all polling stations in Delhi today to assist citizens regarding inclusion and deletion of names in electoral rolls. IMD forecasts heavy rainfall in coastal Andhra, Telangana, Tamil Nadu, Kerala, Karnataka and Andaman Nicobar. And Indian men score resounding 3-1 victory over Spain at Chess Olympiad in Samarkand. Women's team beat Mongolia 3-1. And with that, we end the morning news. Have a great day.
9: Akasevani Nandyala Jilla Samachara Lekha Vintaru Rachina Sri B. Sekhar.
10: నంద్యాల జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, దిశ సమావేశం, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులని పేర్కొన్నారు. విద్యా ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నంద్యాల పట్టణంలో సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు జలాలతో కరువు ప్రాంతాల్లో సాగు తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వెలిగొండ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. శ్రీశైలం, కంభం చెరువు, భైరవకోన, నల్లమల అడవులు, టైగర్ రిజర్వ్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని తెలిపారు. వారందరినీ 3 ఏళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది ఫేజ్ 1లో 100,000 మందికి పైగా అభ్యాసకులకు అక్షరాస్యత కల్పించామని, ప్రస్తుతం ప్రారంభించిన ఫేజ్ 2లో సుమారు 112,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది ఫేజ్ 3లో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసి నంద్యాల జిల్లాను 100% అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దుదామని తెలిపారు. అక్షర జ్ఞానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం సాధికారతకు దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు, ప్రతి కుటుంబం అక్షరాస్య కుటుంబం అనే లక్ష్యంతో అక్షరాస్యతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణంలోని రంగరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల రూపంలో ఇప్పటి వరకు 73,506 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందిస్తామని తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో దిశ సమావేశం జరిగింది. పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, శాసనసభ్యురాలు భూమా అగ్రప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి ఈ సందర్భంగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది పనుల పురోగతి, నిధుల వినియోగంపై శాఖ వారీగా సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 40,00,000 రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను రాష్ట రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఐపీహెచ్ఎల్ ద్వారా ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, బనగానపల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువు చేస్తామని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పాలనలో శ్రీకృష్ణ దేవరాయలు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ప్రజల సాగునీరు, తాగునీటి అవసరాల కోసం అనేక చెరువులు, కుంటలు నిర్మించిన ఘనత ఆయనని తెలిపారు. ప్రజా సంక్షేమం, సాగునీటి రంగంలో శ్రీకృష్ణదేవరాయల పాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బనగానపల్లిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. 4 నెలల్లో స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
11: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి చాగంటి రమ్య కిరణ్మయ్య గారి గానం వింటారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా ఏమి నేరమో శంకరాభరణ రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామివారి కీర్తన

0: ఇంతవరకు శ్రీమతి చాగంటి రమ్యకిరణ్ మై గారి గానం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వైలిన్, డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమత్వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి

వంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 కాలంలో లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట. ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడవీధి నుంచి తిరిగి దక్షిణ మాడవీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రియారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చక్కగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజ స్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలు ఉండేటువంటి రమణీయ కమనీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబో లేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలది బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అణిచే అతడు, తలచి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ తాను అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు. అటువంటి హనుమద్వాహనం, హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకని ఆయన్ను

0: అటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు. చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హరావళీకుండలం పశ్చాల్లంబిశిఖం ప్రసన్నవదనం శ్రీ ఆంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమతి శ్రీమంతులు శ్రీమాన్ మా బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కా గతిః రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అని ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే. అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునః ప్రవేశభీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించరో, ఎవరినైతే రాముడు దర్శించడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడిగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆది కవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యక్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమం నో యదక్షరం తీసేయండి అన్నారు. మధుర అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యాక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామ అనేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా మలుచుకుని తనకంటూ తానేమీ లేకుండా తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్ళు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్ళు తేలుతూ ఉన్నాయట. అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకుముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయ వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన చూశాడు. ఎవరో చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమ ఇలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతుందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ తేలుతుందా స్వామి అని చెప్పి రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా, త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో, కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని, దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో, ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాత్రి సుతుడైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు, విశేషించి 6వ దినం రోజున

కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సము

మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావం శ్రీరామ దైత్యాంతక శాంత రూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ శకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడిగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా, ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రఘుపుంగవం రాజవర శేఖరం రవికుల సుధాకర్.

రాజ దీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం భజే. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమ

0: కాలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చెలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణా, ఇదిగో నేను రామదాసుడిని, మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాతే ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని, రావణుడితో మాట్లాడడం మొదలుకొని, అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామం అని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద, స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నిమార్లు చెప్పుకున్నా చదివి తీరనటువంటిది. అందుకనే అంటారు, జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీచ, జనాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జనాతి రామ ధనదానుజ ఏవ సత్యం. రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడున్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపడాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభువు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజోధృతిర్ యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్ పడుత్వం చ హనుమస్మరణాద్ భవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతమ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రు నయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో, ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడో, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి, వాక్ చాతుర్యానికి వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదటి కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు తానెక్కడుంటే అక్కడ ఆనందం సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం సుఖప్రదం సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామ స్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభు యొక్క హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఆయన దర్శించడం ద్వారా అంటే మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని ధైర్యాన్ని యశస్సుని కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ ముక్తి అన్నారు. కాబట్టి నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీవెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు. కాబట్టి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద్ శ్రీ.

0: మంగళం
1: ఏడుకొండలవాడ
0: వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: Asian Games.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు విశాఖలో ఘనంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగరమోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్ బాబు.
5: మహావిశాఖ నగరం సాగర తీరంలో ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహావిశాఖ నగరం సాగర తీరంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం అయ్యారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, పర్యవేక్షకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రోజువారీ కార్యకలాపాలు, శుభ్రం చేసే విధానం, అమలు చేస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఇసుక తిన్నులపై

0: ఉన్న చెత్తను ముఖ్యమంత్రి తొలగించారు. అనంతరం సముద్రపు లోపల నుంచి చెత్త సేకరించిన స్క్యూబా డైవర్లతో మాట్లాడారు. వారు చేసే పని గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. సముద్రంలో ప్రమాదానికి గురైన వారిని రక్షించేందుకు ఏర్పాటు చేసిన లైఫ్ గార్డ్ సిబ్బందితో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. చెత్త నుండి సంపద సృష్టించే సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి కలుసుకున్నారు. చెత్తను ఏ విధంగా సేకరిస్తున్నారు, సేకరించిన చెత్తను ప్లాంట్కు తరలించే విధానము తదితర ప్రక్రియల గురించి అడిగి తెలుసుకున్నారు. సముద్రపు వ్యర్థాలను తొలగించే పరికరాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. ఇలా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశుద్ధ్యము, చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రజా ఉద్యమం. దీని ముఖ్య ఉద్దేశాలు ప్లాస్టిక్ రహిత ఏపీ, రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ మూలాల వద్దే తడి పొడి చెత్తను విభజించడం, ప్రతి ఇంటి నుండి 100% చెత్తను వేరు చేయడము, శ్రమదానము, దానిపై అవగాహన, ప్రజలు అధికారులు కలిసి గ్రామాలలో పట్టణాలలో శ్రమదానం చేయడం, మొక్కలు నాటడం, పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయడం. స్వర్ణాంధ్ర విజన్ 2047 పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యూహాత్మక పరిశుభ్రత చొరవ ద్వారా ఆంధ్రప్రదేశ్ను మార్చడం. బీచ్ రోడ్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి మాట్లాడారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం అని అన్నారు. విశాఖపట్నం సుందరమైన నగరం, పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియరెన్స్ చేసినట్లు చెప్పారు. తిరుమలలో 89.4% పచ్చదనం ఉందని, విశాఖపట్నంలో కూడా అదే స్థాయిలో పచ్చదనం పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో విశాఖపట్నం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమము ప్రతి 3వ శనివారం పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇల్లు పరిసరాలు రాష్ట్రం శుభ్రంగా ఉండాలని ఆయన కోరారు. పారిశుద్ధ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
1: ఒక సుందర నగరం మన విశాఖపట్నం, పరిశుభ్రమైన నగరం విశాఖపట్నం. ఎక్కడ రోడ్డు మీద ఒక కాగితం పడితే ఆ కాగితాన్ని తీసి పక్కనేసే మనస్తత్వం ఉండే ప్రజలు మన విశాఖపట్నం వాసులు, దానికి నేను గర్వపడుతున్నా. అందుకని ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు 3వ శనివారం, ఆ కార్యక్రమాన్ని కూడా సింక్రనైజ్ చేసుకున్నాను. దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల 3వ శనివారం నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాం. మీరు ఒకసారి చూస్తే 145 లక్షల మెట్రిక్ టన్లు చెత్త అంతా కూడా రోడ్ల మీద వేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేశాం. 15,970 గ్రామాలకు ఓడిఏ ప్లస్ని ఒక మోడల్ స్టేటస్ సాధించాం. మనం అంతా కూడా వేస్ట్ని వేస్ట్గా చూడడం కాకుండా సంపదకు సృష్టించాలని ముందుకు పోతున్నాం. దీనికోసం సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, అందరికంటే మంచి ప్రజలుండే నగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర, దీనికి నేను గర్వపడుతున్నానని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రం అంతా కూడా అందరిలో రావాలి. నేను ఆ రోజు మీరు చూస్తే ఏదైతే ఉదు ఊదులో పనిచేసి కష్టపడితే తర్వాత జరిగిన

ఎన్నికలు అన్ని ఎన్నికల్లో మీరు గెలిపించారంటే అది మీ యొక్క మంచితనం. ఇలాంటి కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మీ అందరిలో ఒక ఆలోచన రావాలి, విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఈ నగరాన్ని పరిశుభ్రంగా పెట్టాల్సిన అవసరం ఉంది, పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క నేను తిరుపతికి నిన్నే పోయి వచ్చాను బ్రహ్మోత్సవాలకి. అక్కడ చూస్తే 89.4% పచ్చదనం ఉంది, దేశంలో ఎక్కడా విధంగా ఉండదు. అదేవిధంగా విశాఖపట్నం కూడా ఎక్కడ చూసినా పచ్చదనంతో ఏమాత్రం పొల్యూషన్ లేకుండా ఒక మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇల్లు మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలి, మీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి, మీరు పనిచేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండాలి, నెట్ జీరో కాన్సెప్ట్ కూడా మీరు ఫాలో కావాలి. మీ ఇంటి మీదనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే కరెంటు కొనే పని లేదు, కరెంటు బిల్లు రాదు. పేదవాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్న మొన్నే నిర్ణయం తీసుకున్నాను, 3-4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్ ఇస్తానని హామీ ఇచ్చాను. మీరు సిలిండర్ కొన్న తర్వాత ఉచితంగా నేను డబ్బులు మీ అకౌంట్లో వేశాను. ఇప్పుడు ఆ విధంగా కాకుండా 4 నెలలకు ఒకసారి ఫిక్స్డ్ డేన ఒక సిలిండర్ కాస్ట్ మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాం, మేము తీసుకుంటాం. మీరు చేయాల్సింది మీ ఇంటి పైన కరెంటు తయారు చేసుకుని వీలుంటే ఆ సోలార్తో వచ్చే కరెంటు మీరు వాడుకోగలిగితే వంటకు కూడా వాడుకుంటే ఈ డబ్బులు మిగులుతుంది. ఒకవేళ అప్పటికి వీలు కాకపోతే పైప్ లైన్తో గ్యాస్ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. నేను ఒకటే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నాను, మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తనంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసుకోవాలి, కిచెన్ గార్డెన్లో పెట్టుకోవాలి, మీ ఇంట్లో పండిన కూరగాయలు మీరు తినే పరిస్థితి రావాలి, మీ ఇంట్లో ఉత్పత్తి చేసే కరెంటే మీరు వాడే పరిస్థితి రావాలి. మీ ఇంటి పరిసరాల్లో వర్షాలు పడితే ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం చాలా ప్రమాదం వచ్చింది, ఎల్నినో, ఎక్కడా వర్షాలు పడడం లేదు. మన రాష్ట్రానికే కాదు ప్రపంచానికంతా ఈ సమస్య వచ్చింది. దీనికి కారణం ఎన్విరాన్మెంట్ దెబ్బతినడమే. మనందరం కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా వాతావరణాన్ని పరిరక్షించుకోలేకపోయాం. మొన్నే మీరు చూశారు నేపాల్లో ఎంత భయంకరంగా వరదలు వచ్చాయో మీరు చూశారు. అదే మరి హిమాలయాల్లో కూడా ఐస్ కూడా కరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలో వర్షాలు పడని పరిస్థితి నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. 50% వర్షపాతం తక్కువ పడింది మొట్టమొదటిసారి. అప్పటికీ ముందు జాగ్రత్తగా ఆలోచించాం. నేను ఈరోజు ఆలోచించడం కాదు, నేను రెండవసారి ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 నుంచి ఆలోచించి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. దాని పర్యవసానమే ఈ సంవత్సరం కరువు సంవత్సరం అనకాపల్లికి వచ్చాయి, అనకాపల్లి నుంచి ఇప్పుడు విశాఖపట్నానికి వస్తున్నాయి. ఈరోజే నేను మీ త్రాగునీటి సమస్యపైన చర్చ కూడా చేశాను. బస్సు దిగంగానే సాగునీటి ప్రాజెక్టుల అధికారులు, మంత్రి, ఇక్కడ మున్సిపల్ శాఖ అధికారులు, ఇక్కడ జిల్లా పాలనా యంత్రాంగం, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో అందరితో ఒక సమావేశం పెట్టుకొని చర్చించాను. రాబోయే ఈ సంవత్సరం కూడా కొన్ని నీళ్లు వస్తాయి, కానీ అక్కడి నుంచి నీళ్లు వచ్చేది ఇక్కడి నుంచి పైప్ లైన్లకు కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే సంవత్సరం
నీళ్లు

0: చేయడం కష్టం కాదు. ప్రతి ప్రాంతానికి ప్రతి ఇంటికి చేర్చడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వతంగా ఓటు హామీ ఇస్తున్న విశాఖపట్నానికి అన్నీ ఉన్నాయి. నీరు ఒకటి కొద్దిగా సమస్య ఉంది. ఆ నీరు తెచ్చే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా.
1: శనివారం నాడు ఎంతో ఉత్సాహంగా సాగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలించారు. పెదజాలారపేటలో ఓషియన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్ను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. చేపల వేట సమయంలో సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతో లభించే ప్రోత్సాహంతో తమకు అదనపు ఆదాయం వస్తుందని మత్స్యకారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్ర ఉపరితలంలో సేకరించే వ్యర్థాలను డిజిటల్ తూకం వేసే విధానాన్ని సీఎం పరిశీలించారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ ద్వారా లభించే ప్రోత్సాహకాన్ని మత్స్యకారులకు ముఖ్యమంత్రి అందజేశారు. సముద్ర గర్భంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు పాత వలలో తొలగిస్తున్న విధానాన్ని స్క్యూబా డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. సాగర స్వచ్ఛతలో భాగంగా లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. మ్యాన్ హోల్ మురుకు కాలువల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సివరేజ్ రోబో పనితీరును ప్రదర్శనశాలలో ముఖ్యమంత్రి పరిశీలించారు. జీవీఎంసీ సాగర్ స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన గ్లోబల్ గుర్తింపు, భవిష్యత్తు లక్ష్యాలపై బ్లూంబర్గ్ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చించారు. సాగర తీరంలో మురి మిక్సర్ విక్రయించే మహిళ జీవనోపాధి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆమె విక్రయించే మురి మిక్సర్ను ముఖ్యమంత్రి ఆస్వాదించారు. మురి మిక్సర్ విక్రయించే మహిళ ఒంటరి మహిళ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆమెకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 3వ శనివారం సాగర తీరం వేదికగా ఎంతో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
2: మీరింతవరకు విశాఖలో నిన్న ఘనంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ నాగరబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమం. శ్రోతలు తమకు నచ్చిన పాటలను ఫోన్ ద్వారా కోరి వినే కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244 2727288. విశాఖేతరులైతే ముందుగా 0891 అనే కోడ్ను జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకుందాం.

0: మీటీ
1: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
0: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
1: ఏంటి?
0: నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
0: ఏం సులువు అండి, ఇతను మనీమ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
1: వద్దు బాబు వద్దు.
0: మీ బ్యాంక్ ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఈనాటి పాటల పల్లకి కార్యక్రమాన్ని సూరిగాడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానంతో ప్రారంభిద్దాం.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తాల్పల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం అండి. ఏ పాట కావాలండి?
1: మేడం గుడి గంటల సినిమాలో నీలోన నన్ని అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ పాట కావాలండి?
1: పుట్టినరోజు సందర్భంగా నేను పుట్టాను ఈ లోకం ఇచ్చింది ప్రేమ సినిమా చేయబడి మేడం.
0: తప్పకుండా రండి, పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే.

నీలో సైతం తరిమేసేయ్. ట్రైల్ ది జగనాథ్. నేను పుట్టాను.

0: don't care.
1: పాటల పల్లకి కార్యక్రమానికి చిన్న విరామం ఇచ్చి తిరిగి కొనసాగిద్దాము. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తావాహిని కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత తెలిపారు. అదేవిధంగా ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉండగా మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ
2: భారత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఎక్స్పాండ్ సాథియో భారత్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తార్ हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

0: సమక్షంలో ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కిషౌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో సుమారు 90% ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా వెల్లడించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: पुराना जो कैप था वो सितंबर 2014 में एस्टैब्लिश हुआ था. तब से अब तक एवरेज जो सैलरी है वो काफी बढ़ी है, कॉस्ट ऑफ लिविंग बढ़ी है. आज एक रेगुलर सैलरीड एम्प्लॉय की एवरेज इनकम करीब करीब 23,000 रूपए पर मंथ है, जो कि पहले से करीब 2.5 गुना ज्यादा बढ़ी है. भारत सरकार का इस पे एस्टिमेटेड गवर्नमेंट एक्सपेंडिचर रहेगा अबाउट 11,339 करोड़ रूपीज एवरी ईयर.
0: हिंदी दिनोत्सव संदर्भंगा కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషతోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణ యుగాన్ని సూచిస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని, పౌరులను ఆయన కోరుతూ, అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
1: చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఐ కింద షాజాద్ భట్టీ నెట్వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా బుధవారం ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడేవారిని ఉగ్రవాదమే ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాలుపంచుకుంటోందని షాజాద్ భట్టీ నెట్వర్క్ ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
0: గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్లో మంగళవారం జరిగిన 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, వనరుల పరిరక్షణ వంటి ప్రాచీన విధానాలను ఆధునిక విధానాలుగా మార్చుకుంటోందని భూపేందర్ యాదవ్ తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు వ్యర్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత ఐరోపా సమైక్య సంయుక్త ఫ్రేమ్వర్క్ మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆయన తెలుపుతూ,
3: Today, I am happy to note that the declaration recognizes sustainability as an integral part of building resilience and calls for cooperation that advances sustainable development while strengthening economic and supply chain resilience. The declaration also recognizes that circularity must extend beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
1: తెలంగాణలోని హైదరాబాద్లో గురువారం నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని గవర్నర్ సూచించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని గవర్నర్ సూచించారు.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది. వైఖానస ఆగమ పద్ధతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేన్ల వారిని 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఇక మంగళవారం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పెదశేష వాహన సేవలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
4: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టిటిడి సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
1: తీర ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణకు, అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం తెలిపారు. మిస్టీ పథకం కింద గుజరాత్లోని కచ్ ప్రాంతంలో 27,000 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవుల పెంపకం చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి నిర్దేశించిన 29,000 హెక్టార్ల లక్ష్యంలో ఇది గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. తీర ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పెరిగే మడ అడవుల జాతులను అభివృద్ధి చేసేందుకు జఖావ్లో ఏర్పాటు చేసిన సైన్స్ నర్సరీని మంత్రి భూపేంద్ర యాదవ్ తన బృందంతో కలిసి సందర్శించారు. స్థానిక తీర ప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం, బీఎస్ఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
0: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 500,000 ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
5: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదే విధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్ళీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదే విధంగా కేబినెట్
1: కర్ణాటకకు చెందిన ప్రముఖ సీనియర్ నటులు అనంత నాగ్ కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి అనంత నాగ్ ఎంపిక చేసినట్టు వెల్లడించింది. అనేక దశాబ్దాలుగా కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషా చిత్రాల్లోనూ అనంత నాగ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, రంగస్థల కళాకారుడిగా ఆయన భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గురువారం నిర్వహించిన వారణాసి వాద్ నగర్ సంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ యాత్రలో చంద్రబాబు నాయుడుతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
1: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వ్యవసాయ రంగంలో 3 కీలక అంశాలని మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ, యంత్రాభ్యాసం, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని మారుస్తున్నప్పటికీ వ్యవసాయం ఎప్పటికీ అత్యవసర రంగంగానే ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
6: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं.

0: मशीन रोटी बना सकती है लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्य खेत में ही पैदा होगा। और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है।
1: హరియాణాలోని సోనిపట్లో చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని చెప్పారు. సినిమా, సంగీతం, గేమింగ్, యానిమేషన్, రూపకల్పన, ప్రచురణ, ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ఎల్ మురుగన్ పేర్కొన్నారు.
2: కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని గురు, శుక్ర, శని వారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు సముద్ర తీరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్, కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప బీచ్, ప్రకాశం జిల్లా మడనూరు పెద్దపట్టవపాలెం తీర ప్రాంతం, కాకినాడ, బాబట్ల బీచ్లలో జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం అధికారులు, విద్యార్థులు, మత్స్యకారులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. సాగర తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలు, విద్యార్థుల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని ఇన్కాయిస్ అధికారులు తెలియజేశారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతలు తమకు నచ్చిన పాటలు కోరి వినే కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాటలు వినడానికి కాల్ చేయాల్సిన నెంబర్లు 2727244 లేదా 2727288. దూర ప్రాంతాల వారు ముందుగా 0891 అనే కోడ్ను జత చేసి ఇప్పుడు చెప్పిన నెంబర్లకు కాల్ చేయాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వినేద్దాం. ఖడ్గం చిత్రం నుంచి రకీబ్ చిత్ర ఆలపించిన పాటను దేవిశ్రీ ప్రసాద్ స్వర సారథ్యంలో.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: బుద్ధిపల్లి మచ్చిపట్నం దగ్గర మాట్లాడుతున్నాను అండి. నా పేరు ఏఎస్ దేవుళ్ళు అండి.
0: దేవుళ్ళు గారు, ఏ పాట కావాలండి ఇప్పుడు?
1: పెళ్ళాపల్లం సినిమాలో బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యంకి.
0: అలాగేనండి, ఆ పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాశ్యప్పారావు, సెంగళపేట తుమ్మలపల్లి వారి.
0: ఏ పాట కావాలండి?
1: వెంకటేశ్వర మహాశయ చర్చ నుంచి వరాల బేరం.
0: అలాగేనండి, మీరు కోరిన పాటిస్తుంది వినండి.
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి అండి.
1: నమస్కారం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
1: నాకు జనాభా కట్టవలసమ్మా.
0: సరేనండి, ఏ పాట కావాలి ఇప్పుడు?
1: శ్రీరామదాసులోనే నిన్నే రామ అది ఉంటుంది కదమ్మా పాట.
0: సరేనండి, శ్రీరామదాస్ చిత్రం నుంచి ఒక మంచి పాట వేస్తానండి.
1: అదేనమ్మా.
0: అలాగేనండి, నమస్తే.

చెప్పవే సీతమ్మ తల్లి అనుభవమని చెప్పవే.

0: హలో, పాటల పల్లకి అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారు? మేడం గారు
0: బాగున్నా అండి. పాట చెప్పండి.
1: రాముడు నించిన రాముడు చిత్రం పేరు మేడం గారు. ప్రేమకు నీవే దేవుడు, రాముడు నించిన రాముడు.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: నమస్తే అండి.

0: పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఆప్కీ మన్ పసంద్ శ్రోతలు కోరిన హిందీ చిత్రగీతాల కార్యక్రమం వింటారు.
1: రిక్వెస్ట్ ఆల్రెడీ ఆ చుకా హై. వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ సే భేజా హై. గుడ్ మార్నింగ్ దబంగ్ టూ. లేకిన్ ఆప్కో మే బతాతి హూ, 10 గానే కే లిస్ట్ మేరే పాస్ హై. ఆప్ ఇస్ 10 గానో మే సే ఆప్ కోయి భీ గానా చున్ కర్ భేజ్ సక్తే హై. దబంగ్ టూ, కార్వాన్, కటి పతంగ్, హమ్ ఆప్కే హై కౌన్, నమక్ హలాల్, నయా దౌర్, సాజన్, రామ్ తేరీ గంగా మేలీ, ఖిలాడి, ఆశికి. తో దోస్తో ఆప్ ఇస్ గానే సే అప్నా దిన్ కి శురువాత్ కర్ సక్తే హై. సుభా కా ఏక్ ఛోటా సా సకారాత్మక్ విచార్ ఆప్కే పూరే దిన్ కో బదల్ సక్తా హై. సో ఆప్కా దిన్ మంగళమయ హో ఔర్ గానే సునతే హీ ఆప్ ఎంజాయ్ కీజియే. మే ప్లే కర్ రహీ హూ గానా దబంగ్ టూ సే, దగా బాజ్ రే. సునియే గానా.

गया, देखो

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా గుండమ్మ కథ ఈ చిత్రానికి ఘంటసాల పీ సుశీల పాడిన పాట వింటారు.

పెట్టేస్తా లగ్నాన్ని, కట్టేస్తా సూత్రాన్ని, దీవించే దేవుళ్ళు కాస్తుంటారు.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, చిత్రం మోసగాళ్లకు మోసగాడు.

బతుకే పరా

0: అనురాగ దేవత
1: చివరగా సింహాసనం చిత్రానికి రాజ్ సీతారాం పి సుశీల పాడిన పాట.

0: Sonam Masker and Vidarsha Vinod combining to deliver the country's first medal of the Games. The Indian trio finished with a team total of 1,898 points, placing them behind China in the standings. Union Minister for Youth Affairs and Sports Dr. Mansukh Mandavia congratulated the team on winning the medal. In a social media post, Dr. Mandavia wished the champions and the entire Indian contingent many more moments of glory. India's Elavenil Valarivan clinched a silver medal in the women's 10-meter air rifle event at the Aichi Nagoya Asian Games in Japan today. She added the individual silver to the team silver she won earlier in the day. In hockey, the Indian women's team began the Asian Games 2026 campaign with a dominant 19-0 win over Uzbekistan in the Pool B opener at the Gifu Prefectural Green Stadium in Japan today. In women's cricket, India set a target of 196 against Bangladesh in the second semi-final of the Asian Games at the Korogi Sports Park in Japan. Earlier, India won the toss and opted to bat first. Shefali Varma has made history as she brings up a maiden white ball international 100 and becomes the first batter to score a century in the Asian Games. Meanwhile, opener Smriti Mandhana has become the leading run getter in the women's T20Is, surpassing New Zealand great Susie Bates' tally of 4,758 runs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా, ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: ఆర్బిఐ అంటుంది, బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నువ్వు వస్తావని చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట

నీ జపమే చేస్తున్నా, నీ తపమే చేస్తున్నా, నీ మనసే వరమడిగి నా మనసే ఇస్తున్నా, నీ కోసం నిద్రాహారం సర్వమ్మా నేనే పడి చస్తున్నా. చక చక చక చక చక చక చక చక చక.

0: నీ భజనే చేస్తున్నా,
1: నీ మనసే పరమరికి నా మనసే ఇస్తున్నా.
2: మీరింతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్ట్రిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్ధంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
2: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
1: అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్ధానికి సైతం సిద్ధంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు, ఫ్రంట్లలో యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే, కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్ధత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి

0: మూడు గోల్స్ చేయగా లాల్ తాంతులు, వాంగి, నేహ చెరో రెండు గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి సంగీతం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి చిక్కాల వలస శ్రీదేవి మోహన్ గారి గానం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. వినండి సావిర హేతవదీన శ్రీ జయదేవి అష్టపతి.

చివరగా రామకృష్ణ గోవింద కళ్యాణి రాగం ఆది తాళం శ్రీరామదాస్ కీర్తన.

మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి చిక్కాల వలస శ్రీదేవి మోహన్ గారి గానం విన్నారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ఇంతటితో ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సినిమా పాటలు వింటారు. ముందుగా చంద్రముఖి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ. స్వచ్ఛత హీ సేవ అనేది పరిసరాల పరిశుభ్రతకు పెంపొందించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం. పాఠశాల, కళాశాల విద్యార్థులు కాకుండా ప్రతి ఒక్కరూ శ్రమదానంలో పాల్గొని స్వచ్ఛతను సామూహిక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. బాల్యం నుంచే పిల్లల్లో పరిశుభ్రత అలవాట్లను పెంపొందించడం ద్వారా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అక్కడ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారు. అందుకే పాఠశాల దశలోనే పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. విద్యార్థులు భోజనానికి ముందు, భోజనం అయిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. భోజనం చేసిన తర్వాత క్రింద పడిన ఆహార వ్యర్థ పదార్థాలను అలానే వదిలేకుండా అవి తీసి చెత్తబుట్టలో వేయాలి. స్కూల్లో, కాలేజీల్లో విద్యార్థులు కొందరు కాగితపు ముక్కలను, పెన్సిల్ చిక్కిన రద్దును తరగతి గదిలోనే పడేస్తుంటారు. అలా అవి తరగతి గదిలో పడి వేయకుండా డస్ట్బిన్లో వేయాలి. స్కూల్లో, కాలేజీల్లో ఉండే ఆట స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు పాఠశాల, కళాశాలలో ఉండే గ్రంథాలయాలు, ప్రాక్టికల్స్ ల్యాబ్స్, క్రీడా మైదానాలు, తరగతి గదులు, విద్యార్థులందరూ ఒక జట్టుగా ఏర్పడి పరిశుభ్రం చేయడానికి ముందుకు రావాలి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో ప్లాస్టిక్ వాడడం మానేయాలి. రీసైక్లింగ్ ప్రాముఖ్యతను తెలుసుకోవడం విద్యార్థులకు చాలా ముఖ్యం. స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదివే కొందరు విద్యార్థులు హాస్టల్స్లో ఉంటారు. వారి యొక్క గదులను, పరిసరాలను శుభ్రంగా క్రమబద్ధంగా ఉంచుకోవాలి. ఇది వారి మానసిక ప్రశాంతతకు, చదువుపై ఏకాగ్రతకు దోహదం చేస్తుంది. పరిశుభ్రత మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఎక్కువ సమయం గడిపే ప్రదేశాలు అవే. పరిశుభ్రత అనేది కేవలం పారిశుద్ధ్య సిబ్బందిదే బాధ్యత కాదు, పరిశుభ్రత విద్యార్థులందరిది, మనందరిదిను. పరిశుభ్రమైన వాతావరణం అనేక వ్యాధులను నివారిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులలో క్రమశిక్షణ, బాధ్యత పెరుగుతాయి. నా పాఠశాల నా బాధ్యత, నా కళాశాల నా బాధ్యత అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. పరిశుభ్రమైన పాఠశాల, పరిశుభ్రమైన కళాశాల ఆరోగ్యకరమైన సమాజానికి చాలా అవసరం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కొంతసేపు వాద్య సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ధి పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి. నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుండిసెట్టిపల్లి వద్ద హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేపు పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించడంతో పాటు 38 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు కుప్పం రైల్వేస్టేషన్లో అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పర్యటనలో 2వ రోజు మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుందామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెత్తను ఉత్పత్తి చేసే చోటే తడి పొడి చెత్తగా వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. స్వచ్ఛరథం వంటి కార్యక్రమాల ద్వారా పునర్వినియోగం చేయగల వ్యర్థాలకు విలువ కల్పించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇప్పటికే 1,30,00,000 కిలోల పొడి చెత్తను సేకరించి 20,11,00,000 రూపాయల విలువను సమకూర్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నిన్న గరుడ సేవ జరిగింది. రాత్రి తిరుమలలో అద్భుతమైనటువంటి వర్షం రాత్రి రావడం జరిగింది. కాబట్టి మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గానీ, తాగునీటి గానీ, ఇతర ఎన్వైరన్మెంట్ దృష్టిలో గానీ వర్షాలు అనేటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో వర్షాలు తగ్గాయి. దీన్ని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి కనుకరించి వర్షాలు కురిసే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుకెళ్లడం కోసము నరేంద్ర మోడీ గారిని కూడా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వ్యర్థాల శుద్ధి పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని బయోగ్యాస్ ప్లాంట్, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాల శుద్ధి ప్లాంట్ను మంత్రి అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఆయా ప్లాంట్ల సామర్థ్యం, వ్యర్థాల సేకరణ విధానం, శుద్ధి ప్రక్రియ, ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మిగతా ప్లేసుల్లో కూడా ఈ మధ్య 6 ప్లాంట్ని శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. రాబోయే 2 సంవత్సరాలు ఆ ప్లాంట్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే ప్రతిరోజు వచ్చే 7,000 టన్నుల 6,500 టన్నులు ఈ ప్లాంట్ కెళ్ళి అక్కడ బర్న్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే ఆ రోజు మనం డిజైన్ చేసిన ప్లాంట్ 1200 టన్స్ పర్ డే తీసుకుంది. అయితే చుట్టుపక్కల

0: అనేక మున్సిపాలిటీస్ నుంచి చర్చలకు వస్తూ ఎక్సెస్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ మళ్ళా 400 టన్నులు పెంచారు. నవంబర్ లో దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రాయోజన పీఎంఎంవై పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజనను చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించారు. సంప్రదాయ బ్యాంకింగ్ రుణాలకు దూరంగా ఉన్న చిరు వ్యాపారులకు హామీ లేకుండా రుణాలు అందించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించేందుకు, కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఈ పథకం అవకాశం కల్పించింది. ముద్రా రుణాల్లో 68% మహిళలకు, 51% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 2015-2018 మధ్య ముద్రా పథకం ద్వారా 1.12 కోట్ల నికర అదనపు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ పథకం కేవలం వ్యాపారాల ఏర్పాటుకే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడినట్లు వెల్లడైంది. ముద్రా పథకం పరిధిని మరింత విస్తరిస్తూ 2024లో రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి మరింత పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు ఇది అవకాశాన్ని కల్పించింది. అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయంగా ముద్రా యోజనను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: उद्यमशीलता को हर भारतीय के लिए सहज बनाने में मुद्रा योजना की बहुत बड़ी भूमिका है. बिना गारंटी के बैंक लोन की इस योजना ने महिला उद्यमियों, मेरे दलित, पिछड़े, आदिवासी उद्यमियों का एक बहुत बड़ा वर्ग देश में तैयार किया है और नए नए क्षेत्रों में किया है, दूर सुदूर गांवों में किया है. इस योजना के तहत अभी तक लगभग 19 लाख करोड़ रुपये ऋण के तौर पर दिए गए हैं. 19 लाख करोड़ रुपये.
1: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులను పరిశీలించి వాటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను, విధులను నిర్వహించనున్నారు. అదేవిధంగా మండల పరిషత్ల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా డివిజన్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆదేశించింది. ఇంజనీరింగ్ అధికారులను మాత్రం ప్రత్యేక అధికారులుగా నియమించరాదని సూచించింది. రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె రింగు రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించిన ఆయన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80% పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. 56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 10.68 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: ఈఎంఐ అద్దే ఎలా మేనేజ్ చేయను?
5: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
4: ఏంటి?
5: నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, కమిషన్ దొరుకుతుంది.
4: ఇంత సులువా?
5: ఏం సులువు అండి, ఇతను మనీమ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
4: వద్దు బాబు వద్దు.
5: మీ బ్యాంక్ ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో శ్రీమతి సత్యవరపు దేవి గారి కథానిక సినిమా పాటలు వినవచ్చు. ముందుగా శ్రీమతి సత్యవరపు దేవి గారి మేడిపండు కథానిక వింటారు.
1: కథానిక శీర్షిక మేడిపండు. ఈరోజు ప్రముఖ సాహితీవేత్త అమర్ గారు సతీ సమేతంగా మా ఇంటికి వస్తున్నారు. తాతగారి కాలం నుండి సాహితీ ప్రియులమైన మా కుటుంబం సాహితీ మూర్తులను గౌరవించుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. వారి ఇంటి అమ్మాయిగా ఆ వారసత్వాన్ని నేను కొనసాగించడానికి ఎంతో సహకరించే శ్రీవారు దొరకడం నా అదృష్టం. ఈ మధ్య అమరి గారి కొత్త కవితా సంపుటి విడుదల జరిగింది. ఆ పుస్తకం చదివిన నాకు ఎంత నచ్చిందంటే వారికి ఫోన్ చేసి నా అభిప్రాయాన్ని తెలిపి వారి శ్రీమతితో కూడా మాట్లాడి ఈ ఆదివారం మా ఇంటికి భోజనానికి పిలిచే వరకు మనసు ఊరుకోలేదు. వారు ఒప్పుకోగానే నా ఆనందానికి అవధులు లేవు. మా ఊరి పెద్ద కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు మొహమాటంగానే ఆదివారం ఇందుకు వస్తానని ఒప్పుకున్నారు. ఉదయం 6 గంటలకే వంటింట్లో సందడి మొదలయ్యింది. వసంతగారు, ఆ పులిహోరలో ఇంకాస్త నిమ్మరసం పిండండి, కవిగారికి పుల్లగా ఇష్టమంట. నిన్న ఆయన ఇంటర్వ్యూ చూసా, అమ్మ చేతి పులిహోర అనే కవిత కూడా రాశారు అన్నాను గిన్నెలు సర్దుతూ. అలాగే అమ్మ, గారెలు కూడా వేడివేడిగా వడ్డిద్దాం. ఆవడాలు మెత్తగా వచ్చాయి చూడండి, మీరు కోరినట్టు అన్నీ సిద్ధం చేస్తాను అంది వసంతగారు ముఖం మీద చెమటను కొంగుతో తుడుచుకుంటూ. మీ చేతి వంట తింటే వాళ్ళు మర్చిపోలేరు వసంతగారు, అందుకే కదా ఈరోజు ఇన్ని రకాలు. వారి అమ్మ పుస్తకం చదివాక నాకు మనసాగలేదు. ప్రతి పేజీలో అమ్మ ప్రేమ ఉట్టిపడుతుంది. అలాంటి వ్యక్తి మన ఇంటికి వస్తున్నారంటే అబ్బా, నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అన్నాను సంబరంగా. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అదిగో శ్రీవారు వచ్చినట్టున్నారు, పూలదండలు తెచ్చి ఉంటారు. వసంతగారు, మీరు కాస్త హాల్లో సాల్వాలు సర్దండి, నేను వచ్చేస్తా అని హాల్లోకి వెళ్ళాను. మా వంట ఆవిడ వసంతగారు చాలా బాగా చేస్తారు. ఆవిడ ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం, ఏవో కుటుంబ బాధ్యతల వల్ల 56 ఏళ్ల వయసులో మా ఇంట్లో వంటావిడిగా చేరింది. రోజు బోలెడు దూరం ఉద్యోగరీత్యా ప్రయాణం చేసే మాకు ఆవిడ రావడం ఎంతో తోడ్పాటుగా ఉంది. ఆ రోజు విందుకు అతిథులు వస్తారని చెప్పి

ఆవిడతో చాలా రకాలు చేయించాను. వంటలన్నీ చేసి శుభ్రం చేసుకున్న చేతుల్ని కొంగుకు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది. వినీలమ్మా, ఇంతకీ ఎవరు వస్తున్నారు? ఇంత సంబరపడి ఇన్ని రకాలు చేయించారు. మా చిన్నప్పుడు మా తాతగారు కూడా ఇలాగే పండితుల్ని పిలిచి సత్కరించేవారు. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ శాలువలు పూలదండలు సరిచూసుకుంటూ సోఫాలో కూర్చున్న నా పక్కన స్టూలుపై కూర్చుంది. ఆ, చెప్పడం మర్చాను వసంత గారు, ఇదిగో ఈ పుస్తకం చూడండి. ఇది రాసిన గొప్ప వ్యక్తి ఈరోజు మన ఇంటికి సతీ సమేతంగా వస్తున్నారు. పేరు అమర్. ఊరికే అమర్ కాదండి, తెలుగు సాహిత్యంలో ధృవతార. వారి ఒక్కో వాక్యం ఒక్కో బంగారు తీగ. అమ్మ అనే ఈ సంపుటిలో ప్రతి కవిత కన్నీళ్లు తెప్పిస్తుంది. ఒక్కసారి చూడండి అంటూ పుస్తకం చేతిలో పెట్టాను. ఆమె 10వ తరగతి వరకు చదువుకుంది. నా దగ్గర నుండి పత్రికలు చదవడానికి పట్టుకెళ్తుంది. ఎంతో ఉత్సాహంగా పుస్తకం చేతిలోకి తీసుకుని పుస్తకం అట్టపై అమరగారి ఫోటో చూడగానే ఆమె ముఖ కవళికలో ఏవో మార్పులు వచ్చాయి. చెయ్యి వణికింది. చప్పున పుస్తకాన్ని నా చేతిలో పెట్టి, అమ్మ వంటలన్నీ పూర్తయ్యాయి కదా, ఇంటిలో ఒక ముఖ్యమైన పని ఉంది, మనవరాలికి జ్వరంగా ఉంది అంది పొద్దున. సాయంత్రం వస్తాను, అర్జెంటుగా వెళ్ళాలి అని ఉన్న పలంగా లేచింది. అదేంటండి, ఈరోజు నాకు కాస్త తోడుగా సాయంత్రం వరకు ఉండమని ముందే చెప్పాను కదా. మనవరాలికి అయితే ఫోన్ చేసి చెప్పండి, నేను మనిషిని పంపిస్తా మందులు ఇచ్చి రమ్మని. నేను ఒక్కదాన్ని ఇదంతా ఎలా చెక్కబెట్టగలను? కాస్త వడ్డన అయ్యే వరకు ఉండండి ప్లీజ్ అన్నాను ఆవిడ చేయిపుచ్చుకుని. తత్తరపడిపోయింది ఆవిడ. లేదమ్మా, మరెప్పుడైనా ఉంటాను, ఈ రోజుకి మాత్రం వదిలేయండి అంది లో గొంతుకుతో. ఆవిడ నాతో మాట్లాడుతుందే కానీ ఆమె చూపంతా ఆ పుస్తకంపైనే ఉంది. ఆ కళ్ళలో ఏదో కలవరపాటు. ఆమె చెయ్యి వదలకుండానే, మీకు అమ్మగారు తెలుసు కదూ, వారిని ఫోటో చూసి మీకు ఎందుకు అంత కలవరం కలిగింది? నా దగ్గరకు రాకముందు వారి దగ్గర పనిచేశారా? మౌనం. ఏదో ఉంది, నాకు చెప్పడం లేదు. ఇదివరకు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఆవిడేమిటో ఇన్నాళ్ళలో తెలిసినా కావాలనే ఆమెని మాట్లాడించాలని. వారి ఇంట్లో ఏదైనా చేయకూడని పనిచేశారా? అది ఇప్పుడు బయటపడుతుందని భయపడుతున్నారు కదూ, కటువుగా అన్నాను. దెబ్బతిన్న పుల్లిలా చూసి నా చెయ్యి విడిపించుకుంది. కళ్ళలోకి నీళ్లు పొంగుకొచ్చాయి. ఏదో అనాలని నోరు తెరిచింది, కానీ నా కళ్ళలోకి చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోబోయింది. గబగబా ఆమె దారికి అడ్డు వచ్చి, నిజం చెప్పండి, గట్టిగా నిలదీశాను. అతిథులు వచ్చే వేలయింది, వెళ్ళనిండమ్మా, మీతో తర్వాత మాట్లాడతాను. నేను ఇక్కడ ఉంటే వారి కోసం మీరు చూస్తున్న ఆనందం అంతా ఆవిరైపోతుంది, అర్థం చేసుకోండి అంది. నాకు ఎంత ప్రేమో సహనమో అంత పట్టుదల. జరిగింది తెలుసుకోకుండా ఆమెను వెళ్ళనిచ్చేదే లేదు. వారు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. వారు మిమ్మల్ని చూస్తే వచ్చే ఇబ్బంది ఏమిటో చెప్పి తీరాలి మీరు. మీ కూతురికైతే చెప్పరా? నిష్ఠూరంగా అన్నాను. ఎంత మాట అమ్మ, చెబుతాను. ఆ అమ్మర్ నా కొడుకు. అవునా? మరి మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాను. ఎన్నో కథల్ని చదివినప్పటికీ నాకు కొత్తగానే అనిపించింది. పెద్దగా నిట్టూర్చి గోడకు జారబడి కూర్చుంది వసంత గారు. గొప్ప కథేం కాదమ్మా, ఎన్నోసార్లు ఎంతోమందికి జరిగిందే. మా వాడు 5వ తరగతిలో ఉండగా మా ఆయన సైకిల్ షాప్ పెట్టారు. వాడు చదువులో బంగారం. నేను పూలు అమ్మి ఆయన సైకిల్ రిపేర్ చేసి వాడిని చదివించాం. ఎంఏ పిహెచ్డి లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. మా కళ్ళలో వెలుగు నింపాడు. కానీ అమ్మ, నాకు ఒక కూతురు, పుట్టుకతోనే నడవలేదు. దాని పేరు మల్లి, మల్లె పువ్వు లాంటి పిల్ల. దానికోసం మేము పడని కష్టం లేదు. ఆయన ఉండగానే సహృదయంతో ముందుకు వచ్చిన ఒక మంచి అబ్బాయితో పెళ్లి చేశాము. అల్లుడు దేవుడు.
మీ అమ్మాయిని నా గుండెలో పెట్టుకుంటా అన్నాడు. వాళ్ళకో పిల్ల పుట్టింది. సంవత్సరం తిరగకుండానే ఆ దేవుడు లారీ కింద పడి పోయాడమ్మా. ఆ దెబ్బతో మా ఆయన మంచం పట్టారు. అప్పుడు అమ్మరికి ఉత్తరం రాసాం, నానా చెల్లి బాధ్యత నువ్వే తీసుకోవాలి అని. వాడు భార్యతో వచ్చాడు, నానా నాకు కాలేజీలో క్వార్టర్స్ ఇచ్చారు, మీరు అమ్మ వచ్చేయండి అన్నాడు. మా ఆయన అడిగారు, మరి మళ్ళీ మనవరాలు? వాడు తలదించుకున్నాడు. వాడి భార్య అంది, మామీ గారు పసిపిల్లని తీసుకెళ్దాం కానీ వదినని. వాడు భార్య నోరు నొక్కేశాడు, నా జీతం సరిపోదు నానా, నాకు ఇంకా ప్రమోషన్లు రావాలి, పుస్తకాలు రాయాలి, ఇప్పుడు వేల బరువు నేను మోయలేను. మా ఆయన లేచి వాడి కాలు పట్టుకున్నారమ్మా, నాయన నువ్వు వద్దు, నీ సంపాదన వద్దు, ఈ పసిగుడ్డుని ఒక్కదాన్ని సాకు, మేము ఎలాగోలాగా బ్రతుకుతాం అన్నారు. వాడేమన్నాడో తెలుసా అమ్మా? అనాథాశ్రమంలో చేర్చండి, ప్రభుత్వం చూసుకుంటుంది అన్నాడు. ఆ మాటలకి ఆయన గుండె ఆగిపోయిందమ్మా. శవం ఇంట్లో ఉండగానే వాడు వెళ్ళిపోయాడు. తల కొరివి పెట్టి చేతులెత్తి నమస్కరించిన నిస్సహాయ కోడల్ని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. నేను నడవలేని నా మళ్ళీ ఏడాది పాప ముగ్గురం శవం పక్కన మిగిలం. 13వ రోజు కార్యం అయ్యాక మళ్ళీ చెయ్యి పట్టుకున్నా, బిడ్డ నీ అన్న కాగితాల మీద అమ్మ కవితలు రాస్తాడు, మనం కడుపు నింపుకోవడానికి కాగితపు పూలు చేద్దామన్న. పట్నం వచ్చేసాం, మళ్ళీ పేపర్తో నగలు చేస్తుంది. మీకు కూడా తెలుసు కదా నేను మీ ఇంట్లో వంట. మనవరాలు ఇప్పుడు 8వ తరగతి. నానమ్మ నేను కలెక్టర్ అవుతా, నిన్ను అమ్మని విమానంలో తిప్తా అంటుంది, ఇంతేనమ్మా నా కదా. ఇది నా కొడుకుని చిన్నబుచ్చుకోవడానికి చెప్పలేదు. నా కొడుకు ఈనాడు ఈ స్థితికి వచ్చినందుకు గర్విస్తున్నాను, కానీ నా కోడలు నన్ను ఈ స్థితిలో చూసి తట్టుకోలేదు. తనకి తెలియని చోటుకు వచ్చి ఉండాలని ఇక్కడికి వచ్చాము, లేదంటే మా కోసం వస్తూ తన కాపురంలో కలతలు తెచ్చుకుంటుంది, అందుకే వెళ్ళిపోతాను అన్నానమ్మా. అంతే, వెళ్ళి వస్తానమ్మా అంటూ గబగబా పెరటివైపు అడుగులు వేసింది. ఆ మాతృమూర్తిని చూస్తూ వెనుక నుండి చేతులు జోడించి అలా ఉండిపోయాను. సరిగ్గా 12 గంటలకు నేను అభిమానించిన రచయిత రానే వచ్చారు. లోపల జరుగుతున్న సంఘర్షణలన్నీ అణిచిపెట్టి అతిథి మర్యాదలు చేశాను. వినీలా గారు, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. అమ్మ, పుస్తకం మీకు నచ్చిందా? నా తల్లి గురించి రాశాను, చిన్నప్పుడే పోయింది పాపం, తల్లి ప్రేమ తెలియకుండానే పెరిగాను, అందుకే ప్రతి స్త్రీలోనూ అమ్మని చూస్తాను అన్నారు అమరు గారు కాఫీ తాగుతూ. వంటింట్లో గ్లాస్ పడి పగిలిన సౌండ్. అందరూ అటు చూశారు. ఎవరండి అటు? అడిగింది అమరు గారి భార్య కంగారుగా. హఠాత్తుగా మూగగా మారిపోయిన నన్ను చూసి ఏదో అర్థమైనట్లు మా వారు నా తరపున అమరు గారితో చలాకీగా సంభాషణ సాగించారు. ఆయన కవిత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. మీరు రాసిన వృద్ధాశ్రమంలో అమ్మలు, అనాథాశ్రమంలో పిల్లలు, ఈ సమాజానికి పట్టిన చీడ అనే కవిత అద్భుతం సార్ అన్నారు మా వారు. అమరు గారి ముఖం దైదీప్యమానంగా వెలిగిపోయింది. వారి శ్రీమతి మాత్రం నిర్లిప్తంగా కూర్చుంది. భోజనాలు అయ్యాక చివరిగా అమర దంపతులను సత్కరించి అమరు గారి చేతుల్లో ఆయన కవిత్వ పుస్తకం అమ్మను ఉంచి, మీ ఉత్తమ కవిత్వాన్ని ఉంచడానికి నా గ్రంథాలయం చాలా ఇరుకు, కాగితాల మీద కాదు కన్నీళ్లలో అమ్మని చూడండి, మీ అమ్మ బ్రతికే ఉంది మా వంటింట్లో. 56 ఏళ్ల వయసులో ఇతరుల ఇళ్లలో వంట చేస్తూ కూతురిని మనవరాల్ని బ్రతికిస్తోంది. మీ అమ్మ పేరు వసంత, మీ చెల్లి పేరు మల్లి, మీ మేనకోడలి పేరు చైత్ర, వెళ్ళి మీ అమ్మను అడగండి అంటూ సాగనంపుతున్న నా వంక షాక్తో అయోమయంగా చూస్తూ చేతిలో పుస్తకం జారవిడుస్తూ ఉత్తమ రచయిత అమర్ బయటికి నడిచాడు.

ఇంతవరకు శ్రీమతి సత్యవరపు దేవి గారి మేడి పండు కథానిక విన్నారు. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. మూడు మూళ్ళు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

తర్వాత గోపాలరావు గారి అమ్మాయి ఈ చిత్రానికి మాధవపెద్ది రమేష్ పి సుశీల పాడిన పాట.

మీరెంతవరకు మహిళావాణి కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమం సమాప్తం.

ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉండి ఒకటి రెండు వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కనపడవచ్చు. ఇక సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. ఈ నెల 22, 23, 24 తేదీలలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి, అలాగే యానం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఒక్కొక్కసారి ఈ గాలులు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో కూడా వీయవచ్చని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయా తేదీలలో ఆయా ప్రాంతాలలో చేపల వేటకు వెళ్ళరాదని తెలియజేస్తున్నారు. అలాగే ఆంధ్రతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అలాగే ఈ గాలులు ఒక్కసారి 65 కిలోమీటర్ల వేగంతో గంటకు వీయవచ్చని, ఒక్కొక్కసారి 70 కిలోమీటర్ల వేగంతో గంటకు వీయవచ్చని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ తేదీలలో చేపల వేటకు వెళ్ళరాదని ఆయా ప్రాంతాలలో తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులచే అష్టావధానం వింటారు.
1: అనకాపల్లి జిల్లా చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులచే నిర్వహించు అవధాన కార్యక్రమం. అవధాని జి మోక్షశ్రీ, సంధానకర్త కె లావణ్యశ్రీ, దత్తపది పిచ్చకులు కె తులసి భువనేశ్వరి, సమస్య పృచ్ఛకులు ఇ వైష్ణవి, నిషిద్ధాక్షర పృచ్ఛకులు బి పార్ణిక ఆరోహి, వర్ణన పృచ్ఛకులు బి ఉషశ్రీ, పురాణ పఠనం ఇ చర్విత, ఆశు పృచ్ఛకులు ఎం పద్మ, వ్యస్తాక్షర పృచ్ఛకులు కె అనుష్క, అప్రస్తుతం వి జోష్యశ్రీ. సభాయ నమః. భారతీయ కళా ప్రక్రియల్లో కేవలం ఆంధ్రులకే సొంతమైన అవధాన కళ అనేది ఒక విశిష్టమైన అంశం. అపారమైన జ్ఞాన సంపత్తి, కళామ తల్లి ఆశీస్సులు ఉంటే తప్ప అవధానం ఎవరికీ సాధ్యం కాదు. అవధానం అంటే ఏకాగ్రత. అష్టావధానము అంటే ఒకేసారి 8 అంశాల మీద బుద్ధి నిలిపి అంతరాయాలను ఎదుర్కొంటూ పద్యరూపంలో సమాధానం చెప్పడం, మరలా ధారణ చేయడం. ప్రత్యేకులంతా సంధించిన ప్రశ్నలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాదం చొప్పున పద్యరూపంలో సమాధానం చెప్పాలి. ఇలా 4 ఆవృత్తములలో 4 పాదాలతో వచ్చిన పద్యం, ఎవరు అడిగిన ప్రశ్నకు వారికి సమాధానం ఉండాలి. అంతరాయం కలిగించిన వారిని ఎదుర్కోవాలి. ఇలా 8 చెబితే అష్టావధానం, 100 చెబితే శతావధానం, 1000 చెబితే సహస్రావధానం. ఈ అవధానం పంచసహస్రావధానంగా ప్రపంచమంతటా విస్తరించి తెలుగువారి కీర్తి దశ దిశలా చాటుతుంది. ఇది ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైంది. తిరుపతి వెంకటకవుల కాలంలో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించింది. ప్రస్తుత కాలంలో గొప్ప ప్రాచుర్యంలో ఉంది. ఏ భాషలో కూడా లేనిది, తెలుగువారికి ఒక్కరికే సొంతమైన ఈ అవధాన ప్రక్రియను ప్రారంభిద్దామా? మరి ముందుగా అవధాని గారు ప్రార్థన చేస్తారు.

0: ఆత్మములకు నిండు ప్రణతులిడుదు.
1: ఆహా, అవధాని గారు చక్కగా ప్రార్థన చేశారు. ఇప్పుడు ప్రాశ్నికులు మీ ప్రశ్నలు సంధించవచ్చు. మొదటిగా దత్తపది గారు, మీ ప్రశ్న ఏమిటో చెప్పండి.
2: సభకు నమస్కారం. అవధాని గారు, నా ప్రశ్న, నేను దత్తము చేసే పదాలు ఏమిటంటే దోశ, పూరి, వడ, సాంబార్. ఈ విందు పదార్థాలే నా దత్త పదాలు. వీటితో శివపార్వతుల కళ్యాణం చేయండి.
0: ఆహా, కళ్యాణప్రదంగా నా అవధానం మొదలవుతుంది. మీకు ఒక పాదం చెబుతాను, రాసుకోండి.

0: దత్తపది గారు, మీ దోశ దోశడిగా మారి మీ పాదం వచ్చింది.
1: అవధాని గారు, చంద్రముఖి అరుంధతులు ఎవరండి?
2: నాటి పురాణాలలో వారు అతిలోక సౌందర్యవతులు, కానీ నేటి సినిమాలలో వారు దెయ్యాలు.
0: అవధాని గారు, చీటి తీసుకోండి.
2: మొదటి అక్షరం మా, మామిడిలో మా.
0: అప్రస్తుతం వారు వ్యస్తాక్షరి వారు కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు సమస్య పృచ్ఛకులకు మరొక సమస్య చెప్పండి.
3: సభకు నమస్కారం. అవధాని గారు, నా సమస్యపాదం ఏమిటంటే, భార్యకు మీసమిల్ మొలిచే బాపురే భర్తకు గర్భమయ్యడిన్. మరొక్కసారి నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. భార్యకు మీసమిల్ మొలిచే బాపురే భర్తకు గర్భమయ్యడిన్.
0: అవధాని గారు, సమస్య జటిలంగానే ఉంది, చూసుకోండి.
2: సమస్య జటిలంగా ఉంటేనే అవధానికి విందు, శ్రోతులకు పసందు, రాసుకోండి. భార్యకు జన్యులోపమున పాపము మొల్చే మొగాన మీసమే. భార్యకు జన్యులోపమున పాపము మొల్చే మొగాన మీసమే. చివరిలో సంధి విడతీసుకోవాలి. మీసము ప్లస్ ఏ మీసమే.
0: అవధాని గారు, చీటి తీసుకోండి.
2: 8వ అక్షరం మా, మరకలో మా.
1: అవధాని గారు, కొమ్ములు తిరిగిన గురువు అని అంటుంటారు కదా, గురువులకు కొమ్ములుంటాయా?
2: ఉంటాయి. గాకొక్కొమ్ము, రాకొక్కొమ్ము, వాకొక్కొమ్ము, ఆ కొమ్ములుండబట్టే గురువు అయ్యారు.
0: అవధాని గారు, చీటి.
2: 3వ అక్షరం లు, వెలుగులో లు.
0: నిషిద్ధాక్షరి గారు, ఇప్పుడు మీరు ప్రశ్నించండి.
4: సభకు నమస్కారం. అవధాని గారు, నేను పాదానికి కొన్ని అక్షరాలు నిషిద్ధం చేస్తాను. ప్రతి అక్షరం దగ్గర కూడా నిషిద్ధం చేస్తాను. అయినా మీరు సీతా కళ్యాణం చేయండి.
2: రాసుకో, కందపద్యం చెప్తాను. నా మొదటి అక్షరం సి అన్నాను, సీమలో సి.
4: ఓహో, అయితే మీరు సీత అంటారేమో, కాబట్టి తకారం నిషిద్ధం.
2: అయితే మా అన్నాను, మామయ్యలో మా.
4: మీ దారి తెలియలేదు, మరో అక్షరం చెప్పండి.
2: గా అన్నాను, గమనంలో గా.
4: అయితే మళ్ళీ తకారం నిషిద్ధం.
2: అవధాని గారు, సీతా కళ్యాణం కూడా మీకు సమస్య అవుతుంది. సీతా కళ్యాణం నాకెందుకు సమస్య అవుతుంది? చేసుకున్న వారికి అవుతుంది. పెళ్లి చేసుకున్నాక సీత అడవికి వెళుతుంది, బంగారు లేడి కోరుతుంది, ఇలా ఎన్నో సమస్యలు. ఇప్పుడు మీరు తకారం నిషేధించారు కదా, మకారం వేసుకోండి, మమతలోని మా.
4: మరో అక్షరం కూడా వేసుకోండి.
2: అయితే రా వేసుకోండి.
4: రామ అంటారేమో, మకారం నిషిద్ధం.
2: అయితే జా వేశాను, జడలో జా.
4: అయితే మరో అక్షరం వేసుకోండి.
2: సు అక్షరం వేశాను, సువర్ణంలో సు.
4: అయితే యకారం నిషిద్ధం.
2: అయితే ధా వేసుకున్నాను, ధాన్యంలో ధా. అయ్యా, మీరు నిషేధించగా నేను వేసుకున్న అక్షరాలతో కందపద్యంలో మొదటి పాదం అయింది.
5: సీమాగమ రాజసుధా, సీమాగమ రాజసుధా.
0: అవధాని గారు, చీటి.
2: 2వ అక్షరం తే, తెల్లవారులో తే.
1: అవధాని గారు, సృష్టిలో లేనిది మాటల్లో వాడేదైనా ఉందా?
2: ఉంది, గాడిద గుడ్డు.
0: ఇప్పుడు వర్ణన పృచ్ఛకులు గారు, మీరు ప్రశ్నించండి.
6: సభకు నమస్కారం. అవధాని గారు, నా ప్రశ్న, కాలుష్యం నివారించాలి, పచ్చదనం పెంచాలి, పర్యావరణాన్ని రక్షించమని సందేశాత్మకంగా వర్ణించండి.
2: అవధాని గారు, పానకంల పొడక అంటే ఏంటండి?
1: పానకం లాంటి పద్యం చెప్పబోయే ముందు పొడకలా అడ్డు తగిలావే, అదే మరి. వర్ణన గారు రాసుకోండి.
5: పాల్థిన్తో ప్రకృతి మైల పరచవద్దు, పాల్థిన్తో ప్రకృతి మైల పరచవద్దు.
0: అవధాని గారు, చీటి.
2: 12వ అక్షరం డా, వడలోని డా.
0: అయ్యా, మీరు ఏదైనా పురాణ పఠనం చేస్తారా?
7: సభకు నమస్కారం. అయ్యా, అవధాని గారు, నా పద్యం వినండి.
8: సారపు ధర్మమున్ విమల సత్యము బాపము చేతబుంకు.

0: దీని భావం చెప్పండి అవధాని గారు.
1: భారతం పంచమవేదం సర్వరస సమ్మేళనం ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు పాండవులకు కౌరవులకు సంధికి తీర్చే ప్రయత్నంలో దుర్యోధనుడు వినని సందర్భంలో, తండ్రిగా మీరు చెబితే దుర్యోధనుడు వింటాడని యుద్ధం ఆగుతుందని ధృతరాష్ట్రునితో అన్న మాటలివి. సత్యము ధర్మము పాపము చేత బొంకు చేత కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి సత్యానికి శుభం కలిగించడానికి పూనుకుంటాడు. కానీ సమర్థులే ఉండి కూడా నిర్లక్ష్యం చేస్తే వారికి ఖచ్చితంగా హానికరమవుతుందని శ్రీకృష్ణుడు అన్నాడు. ధృతరాష్ట్రుని నిర్లక్ష్యం వలనే అతని 100 మంది కుమారులు యుద్ధంలో పోయారు. ఈ పద్యం భారత సమగ్ర సారాంశం.
0: అవధాని గారు, మీ పురాణం బాగుంది, కానీ పుక్కటి పురాణం అంటే ఏమిటి?
1: పురాణం అంటే పూర్వం జరిగే కథలు. అవి కాకుండా 2 ఇళ్ల మధ్యనున్న పిట్టగోడ వ్యాసపీఠం చేసుకొని ఆడవాళ్ళు చెప్పుకునే పక్క పక్కింటి కథలే పుక్కిటి పురాణం. ఇవి ఎప్పటికీ పూర్తి కావు.
0: అవధాని గారు, చీటి
1: 6వ అక్షరం లీ, చెల్లిలో లీ.
2: ఆశువు గారు, చివరిగా మీరు ప్రశ్నించండి.
3: సభకు నమస్కారం. అవధాని గారు, నా ప్రశ్న ఏమిటంటే సెల్ ఫోన్ వల్ల కలుగు నష్టాలు వివరించండి.
0: అవధాని గారు, మీకు ఆశువులు ఎప్పుడు వస్తాయి, అశ్రువులు ఎప్పుడు వస్తాయి?
1: అవధానములో ఆశువులు వస్తాయి, అది విజయవంతమైతే ఆనందాశ్రువులు వస్తాయి. సెల్ ఫోన్ వల్ల నష్టాలు రాసుకోండి.

0: మొబైల్లు కొనుము.
1: సెల్ ఫోన్లతో ఎక్కడెక్కడో ఉన్నవారితో ఆటలాడి డబ్బులన్నీ పోగొట్టుకుని చివరకు ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి కల్పించుకున్నారు. ఇది మానాలి, అందరూ తెలుసుకోవాలి. అవధాని గారు మంచి విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు మొదటి ఆవృత్తం పూర్తయింది, రెండవ ఆవృత్తం మొదలు పెడదాం. ఈ రెండవ ఆవృత్తంలో మొదటిగా దత్తపది పృచ్ఛకులకు మరొక పాదం చెప్పండి అవధాని గారు.
0: జడలో దోసెడు మల్లె పూలు తురిమిన్ సౌందర్యమొప్పారగా.
2: ఇది మొదటి పాదం. ఇప్పుడు రెండవ పాదం రాసుకోండి. నాడ

0: దత్తపది గారు, జాజీ పూరీతిలో మీరు పూరి తీసుకోండి.
1: అయ్యా అవధాని గారు, అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి మనకు అవసరం ఉంటుంది?
2: మంచి ప్రశ్న. ఎన్ని లక్ష్మీలు మన దగ్గర నుండి పోయినా ధైర్యలక్ష్మి ఉంటే మళ్ళీ అన్నీ సంపాదించుకోవచ్చు, కాబట్టి ధైర్యలక్ష్మి అవసరం.
0: అవధాని గారు, చీటి.
2: నాలుగవ అక్షరం గు, మెరుగులో గు.
0: బాగుంది. ఇప్పుడు సమస్యా పృచ్ఛకులకు మరొక పాదం చెప్పండి అవధాని గారు.

0: మితిగానక మ్రిక్కుచునుండుట చేత మీకు రెండవ పాదము అయింది, రాసుకోండి.
1: అవధాని గారు, పాలాభిషేకం సంధి విడదీస్తారా?
0: పాలు ప్లస్ అభిషేకం, పాలభిషేకం ఉత్వ సంధి అవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి మాత్రం కాదు.
2: అవధాని గారు, చీటీ తీసుకోండి.
0: ఐదవ అక్షరం తా, తడకలో తా.
3: అవధాని గారు, నిషిద్ధాక్షరి గారితో ఒక ఆట మొదలు పెట్టండి.
0: మీకు వచ్చిన మొదటి పాదం సీమాగమ రాజసుధా, రెండవ పాదములో రామ అన్నాను, ఎందుకంటే ప్రాసాక్షరము నాదే కాబట్టి.
4: అయితే ఈ పాదంలో గాక్షరం చాక్షరం నిషిద్ధిస్తున్నాను, మీరు పాదమంతా చెప్పండి.
0: రామ జనక జాహృదయ మరాల మనోజ్ఞ, రెండు పాదాలు ఒకేసారి చెప్పుకుంటే సీమాగమ రాజసుధా రామ జనక జాహృదయ మరాల మనోజ్ఞ.
1: అవధాని గారు, వాస్తవానికి భ్రమకు తేడా ఏమిటి?
0: మాస్టర్లు పాఠాలు చెప్పడం వాస్తవం, విద్యార్థులు వింటున్నారనుకోవడం భ్రమ.
2: అవధాని గారు, చీటి.
0: తొమ్మిదవ అక్షరం లే, పల్లెటూరులో లే.
3: ఇప్పుడు వర్ణన పృచ్ఛకులకు మరొక పాదం చెప్పండి అవధాని గారు,
0: రాసుకోండి.

0: నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. దీని భావం చెప్పండి అవధాని గారు.
1: పౌరాణిక విధానంలో అష్టాదశ పురాణాలు భగవాన్ శ్రీ బాదరాయణులు లోకానికి అందించారు. అందున భాగవతం తెలుగులో తేనెలొలికించిన బమ్మెర పోతనా మాత్యుల రససృష్టి. మీరు చెప్పినది గజేంద్ర మోక్షణం ఘట్టం. లక్ష్మీదేవితో వినోదిస్తున్న శ్రీ మహావిష్ణువుకు గజరాజ ఆర్తనాదం వినపడగానే అప్పటికే గోవిందుని చేతిలో లక్ష్మీదేవి పైట చెరుగు ఉంది. అది విడిచిపెట్టకుండానే బయలుదేరాడు. అప్పుడు ఆమె భర్త ఎక్కడకు ఎందుకు వెళ్తున్నాడో అడగాలని అడుగులు ముందుకు వేసేది. అడిగినా చెప్పరనే సందేహంతో త్రుట్టుపడుతూ ఆగుతూ అడుగులు కదిలించిందని తడబాటు లేకుండా వడివడిగా వృత్యానుప్రాసాలంకారముతో పోతనగారు చెప్పారు. స్వస్తి.
0: అవధాని గారు నాడా దొరికిందని గుర్రం కొన్నాడట అన్న సామెత అర్థమేంటి?
1: కొత్త వెర్షన్లో చెబితే నీకు అర్థమవుతుంది. మౌస్ దొరికిందని కంప్యూటర్ కొన్నాడట. ఇది అర్థం చేసుకో.
2: అవధాని గారు చీటి.
1: ఏడవ అక్షరం కీ, కిటికీలో కీ.
3: ఆశువు గారు మీరు ప్రశ్నించండి.
4: అవధాని గారు నా ప్రశ్న, ప్రభుత్వ బడులు ప్రాముఖ్యత వివరించండి.
5: ఒత్తిడేమి చేయని గొప్ప ఒజ్జలంతా, పుస్తకాలిచ్చి పాఠాలు బోధ చేయా, చదువు వేల మధ్యాహ్న భోజనము పెట్టు, ప్రభుత్వం అందించు పథకాలు పాటి చేసి, తెలివి పొందాలి బడి చేరి తెలుగు బాల.
3: ప్రభుత్వ బడుల నుండి ఎన్నో సదుపాయాలున్నా ఇంకా అందుకోలేకపోతున్నారని బాగా చెప్పారు అవధాని గారు. రెండవ ఆవృత్తం పూర్తయింది. దత్తపది గారు మీరు మూడవ పాదం రాసుకోండి.

0: యా
1: అవధాని గారు, స్త్రీలను కార్యశుదాసి అన్నారు కదా, ఇప్పటి స్త్రీలు అలా ఉన్నారా?
0: అలా ఉండవసరము లేదు. ఇప్పటి స్త్రీలు కార్యాలు యేసుదాసి, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా.
2: అవధాని గారు, చీటి
0: 11వ అక్షరం దమ్, దండములో దమ్.
3: సమస్యకు 3వ పాదాన్ని ఇవ్వండి అవధాని గారు.
0: నిషిద్ధాక్షరి గారు, మీరు రాసుకోండి.
3: అవధాని గారు సమస్య చెప్పకుండా దాటివేశారు, తర్వాత పూర్తి చేస్తారనుకుంటా. నిషిద్ధాక్షరి గారు, మీరు నిషేధాలతో ఎదుర్కోండి.
4: అవధాని గారు, పప్ప బాబ్బ అను అక్షరాలు నిషిద్ధం, 3వ పాదం పూర్తి చేయండి.
0: కోమల కళ్యాణకరా, 3వ పాదం ఇది. కోమల కళ్యాణకరా.
1: అవధాని గారు, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, స్త్రీ లక్షణం ఏదైనా ఉందా?
0: ఉంది. ఆ ఉద్యోగం నుండి వచ్చే జీతం లాక్కోవడం.
2: అవధాని గారు, చీటి
0: 10వ అక్షరం పూ, పూలదండలో పూ.
3: వర్ణన గారు, మీరు రాసుకోండి.
0: పర్యావరణం పాడు చేయకు, అంతే కదా. 3వ పాదం రాసుకోండి.
5: నరుల బ్రతికించు చెట్లను నరుకవద్దు, నరుల బ్రతికించు చెట్లను నరుకవద్దు.
3: పురాణం గారు, మీరు ఏదైనా అడుగుతారా?
2: నేను ఈసారి అందరికీ తెలిసినదే పాడుతున్నాను, వినండి.
6: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరా.

0: గారు భావం చెప్పండి.
1: సమాజంలోని ఛాందసు భావాలకు తొలి అడ్డుకట్ట, ఆట వలదలనే ఈటలు విసిరిన దిట్ట, యోగివేమన. ఈ పద్యంలో గొప్ప వేదాంత భావం ఉంది. ఉప్పు కర్పూరం చూడడానికి తెల్లగా ఉన్నా వాటి లక్షణాలు వేరు. రుచి చూడడం అంటే నాలుక మీద వేసి కాదు, వాటి లక్షణాలు తెలుసుకోవడం. ఉప్పును అగ్గిలో వేస్తే తిరిగి వచ్చి మనకు చురకలు పెడుతుంది, చెడ్డవారితో పోలిక. కర్పూరాన్ని అగ్గిలో వేస్తే వెలుగునిస్తుంది, మంచి వాసననిస్తుంది, వాతావరణంలోని కాలుష్యాన్ని నివారిస్తుంది, తాను కరిగిపోతుంది. కర్పూరం పుణ్యపురుషుల పోలిక కనుక పురుషులందరూ ఒకేలాగా కనిపించినా మంచివారెవరో చెడ్డవారెవరో గుర్తించగలగాలి. స్వస్తి.
2: ఆశువు గారు, మీరు మరొక ప్రశ్న అడగండి.
3: అవధాని గారు, నా ప్రశ్న, రైతు యొక్క దుస్థితిని వివరించండి.
1: మంచి ప్రశ్న వేశారు.

0: రైతుకెమ్ము. దేశానికి అన్నం అందించి ఆకలి తీర్చి దేశానికి వెన్నెముక్క లాంటి రైతు ఎన్నో విధాలుగా నలిగి చేస్తున్నాడు. రైతే రాజు అని నినాదాలు చేస్తాం, ఆ గౌరవాన్ని పొందలేకపోతున్నాడని అవధాని గారు అంటున్నారు. ఇప్పటికి 3 ఆవృత్తాలు పూర్తయ్యాయి, ఇప్పుడు 4 ఆవృత్తం ప్రారంభిద్దాం.
1: ఇక్కడ నాదక మనవి. ఈ 4 ఆవృత్తంలో ప్రతి పద్యం పూర్తవుతుంది. పూరణం ధారణం రెండూ కలిపి పూర్తి చేస్తాను. ముందుగా దత్తపతి గారు రాసుకోండి, మొదటి నుండి పూర్తి చేస్తాను.

0: అవధాని గారు, ఆడదోమలకి మగదోమలకి తేడా ఏమిటి?
1: అద్దం మీద వాలేవి ఆడదోమలు, మందు సీసాల మీద వాలేవి మగదోమలు.
2: సాంబా రుద్ర అని సంబోధించడంలో సాంబారు ఉంది. శివపార్వతుల కళ్యాణం అయింది. కర్తాల ధ్వనులు.
1: సమస్యను పూర్తి చేస్తాను. ఇది పూర్ణ ధారణమే.

0: మ్రిక్కుచునుండుట చేత నిర్వార్యపు గ్రొవ్వు పేరుకొని భర్తకు లావుగా పొట్టవచ్చెన్ భార్యకు మీసముల్ ములిచె బాపుర భర్తకు గర్భమయ్యడిన్.
1: జన్యలోపన భార్యకు మీసం వచ్చిందని, కొవ్వు పేర్కొని భర్తకు పొట్టవచ్చిందని సమస్య సహజత్వంతో పరిష్కరించారు కర్తాల ధ్వనులు.
2: అవధాని గారు నాలుగవ పాదం అలవోకగా పూరించండి.
3: నిషితాక్షరి గారు కంద పద్యం చెప్తాను, రాసుకోండి.
0: సీమాగమ రాజసుధారామ జనక జాహృదయ మరాల మనోజ్ఞ కోమల కళ్యాణకర మీ మధుపాని గ్రహణము మేల్గూర్చు ధరన్.
1: పూరణం దారుణమయ్యింది. సీత హృదయానికి మనోజ్ఞమైన రాజసుధారామ సీతకు పాణిగ్రహణం చేయమని చాలా బాగా సీతారామ కళ్యాణం జరిగింది. కర్తాల ధ్వనులు.
3: చివరిగా వర్ణన పద్యం కూడా పూరించి ధారణ చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ

0: రక్ష,
1: కర్తాల ధ్వనులు.
0: చివరిగా ఆశువు గారు, మీరు ఏదైనా అడుగుతారా?
2: చివరిగా మరొక ప్రశ్న, అవధాని గారు, మీరు ఈ అవధానం ఎలా చేయగలిగారు?
3: పూజ్య కవుల మాటలు గొన్ని ప్రోగు చేసి సరసయవ

0: దాని గారు.
1: వ్యస్తాక్షరి గారు రాసుకోండి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ.
0: వ్యస్తాక్షరి గారు, ఇవి మీరు నాకు ఇచ్చిన అక్షరాలు.
2: కర్తాల ధ్వనులు. అనకాపల్లి జిల్లా చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులచే నిర్వహించబడిన అష్టావధాన కార్యక్రమం పూర్తయింది.
3: మీరంతవరకు చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులచే అష్టావధానం విన్నారు. ఇంతటితో ఈనాటి బాలాభారతి చిన్నపిల్లల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు గమనిక. ఒక ప్రకటన. విశాఖపట్నం కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటిఐలో ఈ నెల 21వ తేదీన, అంటే రేపు ఉదయం, పాత ఐటిఐలో ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు. ఐటిఐ పూర్తి చేసి అప్రెంటిస్షిప్ చేయని అన్ని ట్రేడుల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చని తెలియజేస్తున్నారు. ఆల్ ఇండియా రేడియో, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఇంకా తదితర 25 కంపెనీలు, సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్కు అవకాశం ఇస్తామని తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు, శ్రీ ఎస్ శంకర్రావు, శ్రీ కె శివరాం ప్రసాద్, శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్నారు. వినండి అనివార్యం నాటకం.
1: అక్కా అక్కా,

0: బావగారు బావగారు.
1: వస్తున్నా వస్తున్నా. ఎవరు?
0: నేనక్క, భాస్కర్ అని.
1: తమ్ముడు రారారారా. ఏమిట్రా భాస్కర్, ఉదయనే చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావు?
0: ఏం లేదక్క, మా అడ్డాప్స్లో కొంచెం పనుండి వేగంగా బయలుదేరి వచ్చేసాను.
1: సరే సరే ఉండు, కాఫీ పట్టుకొస్తాను.
0: వద్దక్క, బస్సు దిగిన వెంటనే కాంప్లెక్స్ క్యాంటీన్లో తాగి వస్తున్నాను.
1: బయలుదేరే ముందు ఫోన్ చేస్తే బావగారే వచ్చి తీసుకువచ్చేసేవారు కదా. అయినా అదేమిటి, బాగా నీరసంగా కనిపిస్తున్నావు.
0: అబ్బే అదేం లేదక్క, బాగానే ఉన్నాను, ప్రయాణం పడలేక అంతే.
1: సరే సరే, మరదలు పిల్లలు ఎలా ఉన్నారు? సుజాతకు ఆ సెట్లో మంచి ర్యాంకు వచ్చిందట, సంతోషం.
0: బావగారు ఇంట్లో లేరా?
1: లేరు, ఏదో మీటింగ్ ఉందని వెళ్ళారు. ఏ బావగారితో ఏమైనా మాట్లాడాలా?
0: అదే, సుజాత శ్రీధర్ల పెళ్లి గురించే. శ్రీధర్కి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు పెట్టించేద్దామక్క.
1: నేను అలానే ఆలోచిస్తున్నాను, బావగారితో అదే అంటున్నాను. కానీ ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదు, అనడం లేదు. తండ్రి కొడుకుల ఆలోచన ఏమిటో మరి?
0: అదేనక్క నా భయం. నువ్వు కోపగించుకోక గానీ నాకు తెలిసిన ఓ సంగతి నీ చెవిని వేద్దామనే వచ్చాను.
1: ఏమిటి తమ్ముడు?
0: అదేనక్క, మన శ్రీధర్ తన స్నేహితుడితో తను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికం చేసుకోను, ఇంత అవగాహన కలిగిన వాణ్ణి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. ఇప్పుడే కఠినంగా ఉండకపోతే జీవితమంతా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నాడట.
1: ఏమిటి అలా అన్నాడా? చూస్తాను. అంత పెద్దవాడైపోయాడా?
0: ఏమోనక్క, మేము శ్రీధర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీ అక్క కొడుకు బుద్ధిమంతుడు, నీకేరా, రెడీమేడ్ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని నా స్నేహితులందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు ఏమైనా తేడా వస్తే నేను ఎలా తలెత్తుకు తిరగలను?
1: తమ్ముడు, వాడి భవిష్యత్తుకు నువ్వెంత అండగా నిలిచావో మన బంధువులందరికీ తెలుసు. తేడా వస్తే వాళ్ళందరి మధ్య వాణ్ణి నిలబెట్టి గుంజీలు తీయిస్తాను. ఏమనుకుంటున్నాడో, 4 సభలకు వెళ్ళి 10 పుస్తకాలు చదివి పెద్ద మేధావులు అనుకుంటున్నాడు. అవసరమైతే నేనేంటో చూపిస్తాను. వయసులో చాలా తేడా ఉన్నా, నాకిష్టం లేకపోయినా బావగారిని చేసుకుని ఆయన్ని ఇంటిని తీర్చిదిద్దిన దాన్ని. నువ్వేం ఆందోళన చెందుకు, చూస్తాను వాడెలా మేనరికం చేసుకోడో.
0: అక్క, ఇన్నాళ్ళు మన కుటుంబ వ్యవహారాలన్నీ నీ కొనసన్నాల్లోనే జరిగాయి. మన కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఒకే మాట మీద నడుస్తారని మన ఊరిలో మన తాతల దగ్గర నుండి మనకు మంచి పేరు ఉంది. అలాంటిది ఇన్నాళ్లకు శ్రీధర్ ఆ ఐక్యత గండి కొట్టి అన్యోన్యతను అభాసుపాలు చేసే ఆలోచనలు మన వాళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మరో మాట కూడా చెప్పాలి, శ్రీధర్ తన అభిప్రాయాల్ని బావగారికి కూడా చెప్పి ఒప్పించినట్లు చూచాయిగా తెలిసింది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. మా అమ్మాయికి మరో సంబంధం చూసుకోలేక కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం, ఆశించాం కదా అన్నదే మా ఆవేదన.
1: తమ్ముడు, అంతవరకు వస్తే శ్రీధర్ అదే పట్టుదలతో ఉంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడి ఈ విషయం అందరితోనూ చెప్పి బయటికి పొక్కనీకు. వంట అయిపో వచ్చింది, భోజనం చేసి వెళుదువు గాని.
0: వద్దక్క, ఈలోగా బావగారు వచ్చేస్తే ఆయన సమక్షంలో ఈ పంచాయతీ జరగడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులుగా మీ ప్రయత్నం మీరు చేయండి. తరువాత పరిస్థితులను బట్టి నా కూతుర్ని కాదని ఏ ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందో నేను చూస్తాను, వెళ్ళొస్తాను.
1: అదేమిట్రా భాస్కర్, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకొని ఇప్పటి నుండే పొరపొచ్చాలు ప్రారంభమైతే ఇక మన అనుబంధాలకు అర్థమేముంది? నువ్వు ప్రశాంతంగా ఉండు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది. మనం అనుకున్నది జరగని నాడు మనమో వాడో తేలిపోతుంది. నా పుట్టింటి వారి రక్తం నాలో ప్రవహిస్తుంది, అత్తింటి వారి గౌరవం కాపాడే బాధ్యత కోడలుగా నాపై ఉంది.
0: నాకు ఆ నమ్మకం ఉందక్క. అయితే ఈ వయసులో నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తా మరి.
1: తమ్ముడు, ఎన్నిసార్లు మా ఒడుదుడుకులు సంసారాన్ని ఆదుకున్నావో మేమెలా మర్చిపోగలం? మీ ఆశలు ఒమ్ము కానీయం, అంతా మంచి జరుగుతుంది, మరేం పర్వాలేదు. జాగ్రత్త, మరదల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
0: వస్తానక్క.
2: కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వు, వంట ఇంకా పూర్తవలేదుగా.
1: కాఫీలు టిఫిన్లు ఎందుకులేండి, అబ్బాయి చెప్పిన తీపి కబురుతో మీ కడుపు నిండిపోయే ఉంటుంది.

0: వాణి ఏమిటా మాటలు? వాడభిప్రాయం ఏదో వాడు చెప్పాడు, అంత మాత్రాన మనం లేమా? అంతా వాడు అనుకున్నట్లే జరిగిపోతుందా?
1: ఆహా, అయితే విషయం అంతా మీకు ముందే తెలుసు అన్నమాట. మీకేవండి, తండ్రి హోదాలో ఉన్నారు, ఎలాగైనా తప్పించుకోగలరు. కానీ కన్న తల్లిని కదా, వాడి పెళ్ళి పేరెంట్ విషయంలోనూ కొన్ని ఆస్తులు పెంచుకుంటాను కదా, అన్నదమ్ముల సాయంతో మీతో పాటు సంసార బాధ్యతలు పంచుకుంటున్నాను కదా, అవన్నీ మర్చిపోయి ఎలా తప్పించుకోగలను?
0: వాణి, నేను కాదనడం లేదు, కానీ పెంచడంతో పాటు అన్ని నిర్ణయాల్లోనూ అమ్మకే ప్రాధాన్యం. అందుకే అమ్మకు ఈ దేశంలో గొప్ప స్థానం ఉంది.
1: ఆ దేశమంతా ఉంది, మనింట్లోనే అమ్మ మాటకు విలువలేంది. కాకపోతే వాడికెంత ధైర్యం! ఇంతకాలం సంసారం నెట్టుకు రావటంతో పాటు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలోనూ వాసు చదువు విషయంలోనూ నేను చూపించిన వ్యవహార దక్షతకి నా బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో, అసూయపడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ లాభం? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని పెద్దలు చెప్పినట్లు నా దక్షత దూరదృష్టి నా భర్తకు అర్థం కాదు. ఇప్పుడు నా కొడుక్కి ఖాతరు లేకుండా పోయింది. కర్మ కర్మ.
0: అబ్బా వాణి, వాడికి ఇంకా ఉద్యోగం వచ్చి 6 నెలలు అయినా కాలేదు, అప్పుడే పెళ్లి సంగతి మొదలెట్టేశావు. నీ మేనకోడలతోనే శ్రీధర్ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే నువ్వు అసలు తొందరపడకూడదు.
1: నేను తొందరపడ్డమేమిటి అంటే, నా తమ్ముడు కూతురు నాకే కాని మీకు మేనకోడలు కాదా? అయిన వాళ్ళ అమ్మాయి అయితే అత్తమామల ఆలనా పాలనా చక్కగా చూసుకుంటుందని అంటారు. అంతేకాదండి, సుజాత మన ఇంటి కోడలని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా.
0: అనుకున్నావు సరే, కాదనడం లేదు. అంత మాత్రానికే నువ్వు ఇంత రాద్ధాంతం చేయడం ఏం బాగాలేదు.
1: చాలు, ఊరుకోండి. ఏ తల్లి కోరని కోరిక నేనేం కోరలేదు. నా పుట్టింటి వారితో బంధుత్వం నేను కోరుకోవటం తప్ప, అందులోనూ మా చిన్న తమ్ముడు గురించి తెలుసు, మా మరదలు మాత్రం పరాయిదా. స్వయంగా నా అక్క కూతురేగా, అందుకే వాళ్ళిద్దరు శ్రీధర పైన అన్ని ఆస్తులు పెంచుకున్నారు. మా మరదలు ఇంటిలో అమ్మాయి కాబట్టి చివరి రోజుల్లో మా అమ్మను నాన్నను అంత జాగ్రత్తగా చూసుకుంది.
0: అందుకే శ్రీధర్ కూడా భయపడుతున్నట్టున్నాడు.
1: ఎందుకట?
0: అటు మేనరికం, దానికి తోడు తాను మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే?
2: ఏమిటి నాన్న ఆరోగ్య సమస్యలు అంటున్నారు?
0: ఏమి లేదు బాబు, మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు కాశాయి.
2: అవును, నిన్నటి నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి కదా.
1: నా ఆవేదన అంతా మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. తండ్రి కొడుకులిద్దరూ ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు. నా ఆశలన్నీ తల్లకిందులు చేసేసే నిర్ణయం తీసుకున్నారుగా.
2: అమ్మా, అర్ధాంతరంగా నా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది నువ్వే. అయినా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని? నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకు లేదా?
1: ఎందుకు లేదు బాబు? నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు నీకుంది, అలాగే మా అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నీ మీద ఉంది. అయినా నేనేమంటున్నాను, చిన్నప్పటి నుండి మన రెండు కుటుంబాలు అనుకుంటున్నదే చేస్తాము అంటున్నాను.
2: అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. అన్నా, మీరైనా అమ్మకు చెప్పండి, నన్ను అర్థం చేసుకోండి.
1: అవును బాబు, మీ నాన్నగారు చెప్తేనే గాని అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయినా పెద్ద పెద్ద చదువులు చదివి నువ్వు మమ్మల్ని మించిపోయావు, అందుకే నువ్వు చెప్పింది వినే పరిస్థితి వచ్చింది నాకు.
0: వాణి, ఎందుకలా ఆవేశపడతావు? పోనీ శ్రీధర్ చెప్పిన అభిప్రాయం గురించి మనం నిదానంగా ఆలోచిద్దాం.
1: హా, నిదానంగానే ఆలోచిద్దాం. మన అవసరాలన్నీ తీరిపోయాయిగా, ఇప్పుడు మరి నా బంధువులతో మీకేం పని? అందుకే అంత సులువుగా సలహా ఇవ్వగలుగుతున్నారు.
0: మీ అన్నదమ్ములు ఎన్నోసార్లు మనకు సహకరించిన సంగతి శ్రీధర్కి తెలుసు, చిన్నపిల్లాడేం కాదుగా.
1: అవునండి, అన్నీ తెలుసు, అందుకే అంత తేలిగ్గా తీసుకుంటున్నాడు.
2: అమ్మా, సుజాతను కొడలుగా చేసుకోవాలని నేను ఆశపడటం తప్పు కాదు, అలాగే మామయ్య అత్తయ్య కూడా ఆలోచించడం తప్పు కాదు. కానీ
1: ఇంకా కాదు ఏమిట్రా చెప్పు. ఇన్నాళ్ళ అనుబంధం, ఇన్నేళ్ళ మా ఆశలు అడియాసలు చేస్తానంటాం, అంతేగా? అంతేగానే ఉద్దేశం?
2: అది కాదమ్మా, మన రెండు కుటుంబాల గురించి నాకు అవగాహన ఉంది. నేను సుజాతను ఎప్పుడూ నా భార్యగా ఊహించుకోలేదు, ఆ భావంతో ఎప్పుడూ సుజాతను చూడలేదు.
1: అవునాయనా, ఇద్దరక్కల పెళ్ళిళ్ళు చేసేసరికి మీ నాన్నగారి శక్తి సరిపోయింది. నీ చదువులకి మా తమ్ముడు సహాయం చేయకపోతే ఏ చిన్న ఉద్యోగమో చేసుకుని బ్రతకాల్సిన వాడివి. నా తమ్ముడు నిన్ను అల్లుడిని చేసుకుందామన్న ఆశతో నీ చదువులకి ఎంత సహకరించాడో నీకు తెలియకపోవచ్చు, తెలిసినా నీకు గుర్తు ఉండకపోవచ్చు. అయినా నిన్నని ఏ లాభం? అన్నీ తెలిసి బెల్లం కొట్టిన రాయిలో మౌనంగా వింటున్నా ఆ పెద్ద మనిషిని అనాలి.
0: బాగుందే నీ వరుస, పూర్వ రోజులా ఇవి? కాలం మారింది, మారిన కాలంతో పాటు మనం మారాలి.
1: అవునవును, నాకిప్పుడే అర్థమవుతుంది. తండ్రి కొడుకులిద్దరూ బాగా కూడబలుక్కొని ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే కొడుకు అంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడు.
2: అమ్మా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పదలు రావడం నాకు ఇష్టం లేదు. అంత లోకజ్ఞానం లేనిదేనివి కాదు.
1: అవును బాబు, నేను బొత్తిగా లోకజ్ఞానం లేనిదాన్ని కదా. అందుకే కన్న పుణ్యానికి నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా.
0: శ్రీధర్, కాస్త అమ్మ మాట వినరా. మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది. ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం.
1: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్నిన తర్వాత వాడెలా పోతే నాకేంటి? నా మాట విననప్పుడు
0: అబ్బా శుభమా అని పెళ్లి ప్రస్తావనలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి?
1: నేనేదో అనేసాను అనుకుంటున్నారు గాని ఈ తల్లి బాధ మీరు అర్థం చేసుకోవటం లేదండి. అభ్యుదయం ఆదర్శం అంటూ ఏవో పుస్తకాలు చదువుతూ సభలు సమావేశాలకు వెళ్తుంటే నా కొడుకు మంచి విజ్ఞానవంతుడు అవుతున్నాడని ఆనందపడ్డానే కానీ నువ్వు ఇలా నా గొంతు కోస్తావని, నా ఆశల వృక్షాన్ని కూల్చేస్తావని ఊహించలేకపోయాను.
2: అమ్మా, నేనే నీ గొంతు కోశానమ్మా, నేనేం నేరం చేశానని?
0: ఊరుకోరా వాణి, మనిషి జీవితంలో పెళ్ళి ఒక తప్పనిసరి వ్యవహారమే, కానీ దానికోసం బంధాలు అనుబంధాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
2: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు, కానీ పెళ్ళి గురించి అది మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకు ఇష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్ళికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
0: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడుతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో అలాగేనా మాట్లాడేది? ఆ సేతు హిమాచలం ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలం ఇవ్వడం పచ్చి నిజం. కోటికొక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కానీ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని సంసారాల్ని అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు, అర్థం చేసుకో.
1: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే. ఇదిగో వినండి, నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరగకపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
2: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్ళిళ్ళు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను నాన్నను నొప్పించాలని కాదమ్మా.
1: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపును పడ్డా. ఏం చెయ్యాలని మేమిద్దరూ మాథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య నానమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్లయితే పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంటం చేయడం మీ వల్ల కాదని వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా అది మా దాంపత్య జీవన ఫలమే, అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబం అంతా ఎంత ఆనందపరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశం అయిపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఇంత వాణ్ణి చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
2: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
0: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
1: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి, మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: పాతికేళ్ల నా ఆశలు నా కొడుకు అడి ఆశలు చేస్తాడని నేను ఊహించలేదండి. తండ్రిగా మీరు మీ బాధ్యతల వెనుక మీ ఆవేదనను అనుచుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు, చాలామంది తల్లులది ఏమండి చిన్న ప్రపంచం అండి. ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేవు.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్ట సుఖాలు బాధ్యతలు కలిసి పంచుకొని సంసారాన్ని సాగించాం వాణి, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదండి, ఎంత మనసు కుదుట పరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. ఏమండి, నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఒడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి, ఏమిటా మాటలు? నీ స్థానం నా గుండెలో. రా వాణి, రా వాణి. వాణి, వాణి, వాణి.

0: శారదా, శారదా
1: వస్తున్నా.
0: కాసిన మంచినీళ్ళు పట్రా.
2: ఇదిగోండి
0: నీ పూజలు పురస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలిద్దరూ ఫోన్ చేసే టైం అయింది.
2: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేసాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
2: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం శారదా. నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
2: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడం ఏమిటి, నేనుండగా? అయినా మీకు కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే వంట కూడా చేసేస్తానంటారు.
3: బాగా చెప్పావమ్మా.
2: రండి అన్నయ్య, బాగున్నారా?
3: బాగున్నానమ్మా.
2: మీకు కూడా కాఫీ పట్టుకొని వస్తానండి.
3: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలా ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పోనీలేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలు ఉండగా.
2: చాలే ఊరుకోండి, ఈ కాఫీ చుక్కకేనా?
0: రాఘవ, శారద భోజేశు మాత నన్నే కాదురా, మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతురులా చూసుకుందిరా.
3: అవునురా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటి వారు పుట్టింటి వారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్ళు కోటికొక్కరుంటారు. అందులో మా శారద్ది అగ్రతాంబులు.
0: అవునురా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
3: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆలోపం
0: రాఘవ. భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను, కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేశు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అదొక్కటే లోపం, దాంతో నా పైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
3: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవనసారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకు అందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందిరా.
0: శారద పట్నంలో పెరిగిందా? అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
3: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారదా.
2: వస్తున్నాను అన్నయ్య.
3: చూసావమ్మా,
2: కాఫీ తీసుకోండి.
3: నా పెళ్లి రోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు. నేను ఎప్పుడూ అనబడిపోతుంటాను. మీ దంపతులిద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
2: ధన్యవాదాలు అన్నయ్య. ఇదిగో స్వీట్స్ తీసుకోండి.
3: అయ్యయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్ సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మ.

0: మార్చి 23 ఎందుకు?
1: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్రం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజు భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
2: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈరోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సమా?
3: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
2: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదూ.
1: మా అక్క ఏమంత తీసుకోలేదు, నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
3: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లయ్య ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడు ఎప్పుడు వాళ్ళ అక్కని వెనుకేసుకునే వస్తుంటాడు.
1: రాఘవ, మా అక్క నీకు భారీగా దొరకడం నీ అదృష్టం.
3: అవునవును, వెనకటికో మహాతల్లి, ఆటకు నేను పాటకు మా అప్ప అందట. మీ అక్క తమ్ముడు గురించి మేమే చెప్పుకోవాలి.
1: నీ జిహ్వ చాపల్యానికి మా అక్క కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరుణేష్ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
3: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే నాకు స్వేచ్ఛ. బజారు తెచ్చిన తర్వాత అక్షంతలు, వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, రే చివరికి పచ్చిమిరపకాయలకు కూడా వంకలేరా, అన్ని పండిపోయాయని.
1: చాలే ఊరుకుందు, బజారుకి వెళ్ళి కూరగాయలు తేవడం కూడా నీకు చేత కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకుంటా.
3: అవునవును, అన్నీ మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్లయ్య అమాయకురాలు కాబట్టే అన్నీ నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. నాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, రే చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. వాటర్ లిస్టులోను బ్యాంక్ అకౌంట్లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
2: చేశాడన్నయ్య, ఎక్కడో ఉద్యోగానికి చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
3: అదేనమ్మా, క్యాంపస్ ఇంటర్వ్యూలని ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీలు వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
1: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడ గారు వాసు ఐఐటీలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసం ఇస్తున్నావు.
2: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేను అన్నయ్య. మీరైనా చెప్పండి వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని, మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
3: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేం ఆందోళన చెందకు.
1: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు. కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
3: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది. మరి
2: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
1: సరేలే శారదా, నేను కాదన్నానా.
3: శ్రీధర్, మరి నేను బయలుదేరుతానురా, సాయంత్రం వస్తాను.
1: అరే భోజనం చేసి వెళ్ళదు గారు ఉండరా?
2: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
3: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: అమ్మా
1: వాసు, బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావురా?
0: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
1: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం, వాళ్ళ వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్న, మన దగ్గర ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
0: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను. నువ్వేం ఆందోళన చెందకమ్మా, ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్నీ దొరుకుతున్నాయి నాకు.
2: ఏమిటి శారదా, వాసు ఫోన్ చేశాడా?
1: అవునండి. వాసు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వచ్చారు.

0: లేస్తాను, మాట్లాడు.
1: వాసు.
2: నాన్నగారు బాగున్నారా?
1: మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త.
2: అలాగే నాన్నగారు. ఉంటాను, మెట్రో ట్రైన్ వచ్చేసింది, నేను మళ్ళీ మాట్లాడతాను నాన్నగారు, అమ్మతో చెప్పండి.
1: సరే సరే, జాగ్రత్తలన్న, జాగ్రత్త.
0: పెట్టేశాడా, అంత ఉరుకులు పరుగులు జీవితం. నా బాధ మీరు వాసు అర్థం చేసుకోరండి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నాన్నమ్మ అంటుండేది, అందుకే కాబోలు.
1: శారదా, అవి మీ నాన్నమ్మ తాతయ్య రోజుల నాటి సూక్తులు, కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, వేరే గత్యంతరం లేదు.
0: మీకేమండి, ఎన్నైనా చెప్తారు, మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికి ఎంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడి భోజనం ఎలా తింటున్నాడో ఏమో. వాసు ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
1: సరదా, నువ్వు అదే ఆటితో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, నీతో పాటు నేను కష్టాలు పాలవుతాను. నాకు నువ్వు, నీకు నేను. ఈరోజు ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఇరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది, దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారద, అర్థం చేసుకో, పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవడం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళొస్తాను.
0: సరే. ఏమండి, ఆ దొండపాదికి 4 రోజుల నుండి నీళ్లు వేయడం లేదు, చూడండి కాస్త.
1: సరే సరే సరే.

0: హలో
1: అమ్మా, నేను.
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడూ లేని ఈవేళప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారింట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడ మీదకి మొక్కలు నీళ్లు పోసి వస్తానని వెళ్ళారు. ఎందుకమ్మా, నాన్నగారు ఉంటే ఇబ్బంది ఏమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం, అందుకే నాన్నగారుంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించిన తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంపు తీసి అల్లుడు గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకి వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడు పెళ్లి గురించి.
0: అదేమిటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పచ్చుగా.
1: అబ్బా, అది కాదమ్మా, తమ్ముడు
0: అబ్బా చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా,
0: అయ్యయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకి సమస్య?
1: అబ్బా, అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు, అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా, తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు. నాన్నగారు ఎలాగూ కాదనరని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరస, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు. అందుకే నేను నాన్న మీరంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి, పిల్లల ఆలోచనలు అభిరుచులు కూడా మార్పు వచ్చేసింది. కులాలు కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారు ఎలాగూ అభ్యంతరం చెప్పరు, నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
0: అదేమిటే అలా మాట్లాడతావు? ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకొని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
1: అది కాదమ్మా, పాపం తమ్ముడు ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
0: చాలులేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
0: శాంతి అండి. ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
1: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వేం చెబుతున్నావు?
1: నాన్నగారు, అది
2: పర్వాలేదు, చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నది సమస్యగా. ఆవిడ ఓ అమ్మాయికి రాదు, తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అన్నీ అమ్మకు సమస్యలే. ఇంకా తల్లిచాటు బిడ్డ అనుకుంటుంది.
0: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నషాలానికి ఎక్కుతుంది కోపం.
2: అమ్మా శాంతి, అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పు.
1: నాన్నగారు, అది
2: చెప్పమ్మా.
1: తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమించాడట, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
2: అంతేనా, నేనేదో పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మ తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?
1: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్గా ఆలోచిస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మను ఒప్పించడం గురించే తమ్ముడు బెంగంత. ఎంతైనా వాడు అమ్మ కొడుకు కదా. ఉంటాను నాన్నగారు, అమ్మను ఒప్పించే బాధ్యత మీదే.
2: సరేనమ్మా, సరే అన్నానుగా, నేను అమ్మతో మాట్లాడతానే.
0: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఎడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నాను. తీరా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు?
2: శారదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనలతో ఉన్న అమ్మాయిపురాలివి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది. ఇంకా మన ఆలోచనలు అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుదామంటే జరిగే పని కాదు. ఇంకా నయం మన పెంపకంలో పెరిగినవాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందామనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
0: ఏమండి, మన పెళ్ళైన ఇన్నేళ్ళు ఏనాడు మీ మాటకు, మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మనింటి కోడలవుతుంటే సరే అనడానికి మీకు మనసలా ఒప్పుతుందండి?
2: శభాష్ శారద, శభాష్. అమ్మాయి కురాలివే కానీ అమ్మో రిపించుకున్నావు.
0: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురుని చేసుకోకపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు?
2: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారద. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాట పైన నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారద. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారద.
0: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగు జాడలా నడవమంటున్నారా?
2: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
0: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
2: శారద, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడు ఆశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధరబంది ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసు నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలమవుతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలామంది. ఆ తర్వాత దుష్ఫలితాలు చవి చూస్తారు.
0: ఏమోనండి, నాకు అంత లోక జ్ఞానం లేకపోయినా వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
2: శారదా, శారదా, ప్లీజ్ టెన్షన్ పడక శారదా. రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: అరే వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా, నీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో నేను ఆందోళన చెందుతున్నావా?
1: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది.

0: అమ్మ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీ కాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతమవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేసాను.
1: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పోనీలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
0: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, పురుము లేని పిడుగులు అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడా వాడు?
1: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టం లేదని తనకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే మీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంతేగా
1: శారదా, ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. నా తల్లిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీ కవి గొప్ప పాట రాశాడు.
2: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
0: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
2: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం లేనిదాన్ని అమ్మతో పనే ఉంది. మీ నాన్నగారు ఎలాగూ సపోర్ట్ చేస్తారనేగా నీ ధైర్యం.
1: శారదా, ఏమిటా అర్థం లేని మాటలు. ఉదయం ఫ్లైట్కి వచ్చాడంటే ఎన్ని గంటలు లేచాడో. తల్లిగా ముందు బిడ్డ ఆకలి తెచ్చు, తర్వాత కొడుకు కోరిక ఎలాగో తీరుస్తావనుకో.
2: చాలే, ఆపండి మీ జోకులు, నేనంత ఉల్లాసంగా లేను. ఇదేమిటనుకున్నారు, పెళ్ళి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం మీకు ఉందేమో గాని నాకు లేదు, నాకు లేదు.
0: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
2: ఎందుకురా, నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం కట్టుబాట్ల మధ్య పెరిగిందాన్ని. ఇదిగో నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించలేను.
3: అవునరా వాసు, వారం రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఒకటే ఆవేదన.
4: అమ్మా శారద,
3: సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి, అందులోనూ పెళ్లిళ్ళ విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
2: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
1: ఏంటన్నా, మా కుటుంబ వ్యవహారం చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసగబారిపోతుంది. మాతృత్వ మమకారంతో చేస్తపు సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశ దశ చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అన్నయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం తీసుకునేలాగా మాట్లాడుతున్నావా?
3: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లాయి నన్ను కాకపోతే ఎవరినంటుంది?
4: అమ్మా శారద,
3: నీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించమ్మా.
2: అన్నయ్య గారు నన్ను క్షమించండి, చిలికి చిలికి గాలివాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి మిమ్మల్ని నొప్పించాను.
3: అబ్బే అదేం లేదమ్మా, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో చాలామంది తమకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
1: రాఘవ, మమ్మల్ని క్షమించరా.
3: రే అవేం మాటలరా, మళ్ళీ మనకి క్షమాపణ లేట్రా.
1: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యం అయితే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
0: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం

0: నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేసాను. సరలేదు, అచ్చం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని. నేను కానీ సరళ కానీ మా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
1: కరెక్ట్ వాసు, ఈ కాలం పిల్లలు చాలామంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులు నొప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకొని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు జరగరాని అనర్థాలు జరుగుతున్నాయి. శారదా శ్రీధర్ల కడుపున పుట్టినందుకు నువ్వు చాలా బాగా ఆలోచించావు.
0: మీ అభిమానానికి ధన్యవాదాలు మామయ్య.
1: శ్రీధర్, ఇంతవరకు వచ్చాక మా చెల్లాయి కూడా అభ్యంతరం చెప్పదని నా నమ్మకం. జీవితంలో తొలిసారి మా శారదమ్మకు ఆర్డర్ వేసే అవకాశం వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరు అర్జీ పెట్టుకొని అర్థించండి. మీ అప్లికేషను తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా నువ్వు సరేనను, కాబోయే కోడలు అదే మా అమ్మాయి సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంత సులభమే జరుగుతుంది.
2: అన్నయ్య గారు, మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
3: ఎంతైనా అన్నయ్యకే ఓటు వేశావు, వీడు సామాన్యుడు కాదు.
0: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
3: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
1: వాసు.
0: మామయ్య,
1: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు. పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
0: అలాగే మామయ్య.
1: సరే, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మ శారదా, నాకు ఈరోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
2: అయ్యయ్యో, ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
3: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం అంతేలే, మరి అన్నా చెల్లెలు కదా, చివరికి మీ ఇద్దరి నిర్ణయమే ఫైనల్, మేమంతా ప్రేక్షకులమే.
1: ఓరి అమ్మాయికుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలం ఎక్కడదురా.

0: మీరింతవరకు అనివార్యం నాటకం విన్నారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు: భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. చిత్రం రాధా కళ్యాణం చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 4:04. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 3:23.6 అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ఎస్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:07. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

యువవాణి యువజనుల కార్యక్రమం. నేటి యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం, డిగ్రీతో పాటు నైపుణ్యం ఎందుకు అవసరం. చదువు మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే యువత తమ భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోగలరు. ఈరోజు యువవాణిలో మనం మాట్లాడుకోబోయే అంశం, డిగ్రీతో పాటు నైపుణ్యం ఎందుకు అవసరం. నేటి ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. డిగ్రీ ద్వారా ఒక రంగంలో ప్రాథమిక జ్ఞానం, విషయ పరిజ్ఞానం పొందుతాం. అయితే ఉద్యోగంలో లేదా వృత్తి జీవితంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి అంటే కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం. ఉదాహరణకు, కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థికి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం, కామర్స్ చదివిన విద్యార్థికి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించడం, జర్నలిజం చదివిన వారికి రాయడం, మాట్లాడడం, సమాచారాన్ని సేకరించడం వంటి నైపుణ్యాలు ఉపయోగపడతాయి. అంటే డిగ్రీ మనం ఏం నేర్చుకున్నామో తెలియచేస్తే, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించగలమో చూపిస్తుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. సన్ ఆఫ్ సత్యమూర్తి.

యువవాణి కార్యక్రమంలో మీరు వింటున్న అంశం డిగ్రీతో పాటు నైపుణ్యం ఎందుకు అవసరం. దీనికోసం యువత కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. మన ఆలోచనలను స్పష్టంగా చెప్పడం, ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడం, మర్యాదగా మాట్లాడటం ప్రతి రంగంలోనూ అవసరం. దీనికోసం కమ్యూనికేషన్ నైపుణ్యం అవసరమవుతుంది. అలాగే కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ సమాచారాన్ని సరిగ్గా ఉపయోగించడం, డిజిటల్ భద్రత వంటి విషయాలపై అవగాహన ఉండాలి. దీనికోసం డిజిటల్ నైపుణ్యం ఉపయోగపడుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఓ చిత్రగీతం విందాం. మిస్టర్ నోకయ్య చిత్రం నుండి హరిచరణ్ పాడిన పాట.

యువత సమస్య పరిష్కార నైపుణ్యాన్ని కూడా పెంచుకోవాలి. ఎదురయ్యే సమస్యలను గుర్తించి ఆలోచించి సరైన పరిష్కారం కనుగొనే సామర్థ్యం పెంచుకోవాలి. అలాగే సమయపాలన, సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం, ఇతరులతో కలిసి పనిచేయడం వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ నైపుణ్యాలపై శ్రద్ధ వహించాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. భద్రాచలం చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

భద్రాచలం చిత్రం నుండి శంకర్ మహదేవన్ చిత్రపాణిని పాట విన్నారు. యువాని కార్యక్రమంలో మీరు వింటున్న అంశం డిగ్రీతో పాటు నైపుణ్యం ఎందుకు అవసరం. ఈ నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలి అంటే, యువత తమ చదువుతో పాటు ప్రతిరోజు కొంత సమయాన్ని నైపుణ్యాభివృద్ధికి కేటాయించాలి. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని నేర్చుకోవాలి. ఆన్లైన్ కోర్సులు, శిక్షణా కార్యక్రమాలను ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న ప్రాజెక్టులు చేయాలి. ఇంటర్న్షిప్లు, ప్రాక్టికల్ అనుభవాలను ప్రాధాన్యత ఇవ్వాలి. చేసిన పనిని పరిశీలించి తప్పుల నుండి నేర్చుకోవాలి. అయితే ప్రతి నైపుణ్యాన్ని ఒకేసారి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన చదువు, ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాలను అనుగుణంగా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. తొలి ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

యువమిత్రులారా, డిగ్రీ మన విద్యకు గుర్తింపు, నైపుణ్యం మన సామర్థ్యానికి ప్రతిబింబం. అందుకే చదువుతో పాటు నేర్చుకునే అలవాటు, సాధన, అనుభవం కూడా అవసరం. డిగ్రీతో అవకాశాలు తలుపు తెరుచుకోవచ్చు, నైపుణ్యంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు చిత్రగీతం విందాం. సంబరం చిత్రం నుండి మల్లికార్జున్ పాడిన పాట.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట రావోయి చందమామ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట.

0: మంచి సుప్రభాత వేళ.
1: శుభమస్తు గాలి వీచి.
2: కార్యక్రమంలో తర్వాతి పాట ధర్మచక్రం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట.

శ్రోతలు సంధ్యారాగాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట వినోదం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట.

సంధ్యారాగాలు కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట శుభలగ్నం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట.

మీరింతవరకు సంధ్యారాగాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:02. వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.7 డిగ్రీలు, గాలిలో తేమ 76%, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీలు, గాలిలో తేమ 74%, వర్షపాతం నమోదు కాలేదు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి స్థానిక వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. స్థానిక వాతావరణం విన్నారు. మత్స్యకారులకు వాతావరణ సమాచారం. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ఇది ఈ నెల 21న వాయుగుండంగా, 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 23న ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల దగ్గరకు చేరే అవకాశం ఉంది. 20, 21 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఎలాంటి వాతావరణ హెచ్చరిక లేదు. 22 నుండి 24వ తేదీ వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాం తీరాల్లో గంటకు 45 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 65 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలోని గంటకు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 60 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు 22 నుండి 24వ తేదీ వరకు సముద్రంలోకి వెళ్ళవద్దు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు ఈరోజు 20వ తేదీలోగా తీరానికి తిరిగి రావాలని వాతావరణ శాఖ సూచిస్తున్నారు. బంగాళాఖాతంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మీరింతవరకు వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక ప్రకటన. కంచరపాలెంలోని ప్రభుత్వ పాత ఐటీఐలో ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించబడుతుంది. ఐటీఐలో ఏదైనా ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఈ మేళాలో ఆల్ ఇండియా రేడియో, హిందుస్థాన్ షిప్ యార్డ్ వంటి సుమారు 25 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఆయా సంస్థల్లో అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పిస్తారు. కావున అర్హులైన ఐటీఐ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ వివరాలను ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీ

ఎన్ సాలోమన్ గారు, వైస్ ప్రిన్సిపల్ శ్రీ డి వెంకటేశ్వర్లు గారు తెలియజేశారు. మీరు ఇంతవరకు ఒక ప్రకటన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: Free Youth Community for a Developed India. In Punjab, the third phase of the BJP's Nasha Mukt Yatras was launched today from the Siddiqui border in Fazilka by Union Law and Justice Minister Arjun Ram Meghwal. Ukraine launched more than 1,000 drones at Russia overnight, including hundreds targeting Moscow. Mayor of Moscow, Sergei Sobyanin, called it the largest ever drone attack on the capital, reporting damage to an oil refinery and a residential building. Mr. Sobyanin said two people were killed and 20 injured in the attacks across wider Moscow region. Russia's Ministry of Defense said its forces shot down 1,100 Ukrainian drones across the country. Ukrainian President Volodymyr Zelensky said Kyiv used a range of missiles and drones in the attack. Pakistani authorities today detained Aleema Khan, the sister of jailed former Prime Minister Imran Khan, ahead of a planned protest by his Pakistan Tehreek-e-Insaf PTI party next week. Aleema Khan was detained in Lahore and transferred to Kot Lakhpat Jail. She was campaigning for the release of her 73-year-old brother, who has been incarcerated since 2023. India has made a strong start to its medal campaign at the 2026 Asian Games in Aichi, Nagoya, Japan, with two silver medals coming from shooting on the opening day. Indian shooter Ella Venil Valarivan won silver in the women's 10-meter air rifle individual event. Earlier, Ella Venil, Sonam Muskar and Vidarsa K. Vinod had won silver in the women's 10-meter air rifle team event, giving India its first medal of the Games. China won gold. Meanwhile, Indian women's cricket team has entered the final of the Asian Games after defeating Bangladesh by 114 runs in the semi-final. Indian men's hockey team opened their Asian campaign with a 13-win win over Indonesia today. And with that, we end this news bulletin.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
8: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
7: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువల తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రాలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్ డిమాండ్కు తగినట్లు సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50% పైగా లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్ష

0: లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా ఎల్నినో కారణంగా 79% భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్నినో సవాలును సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తరగతి గది నుంచే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే విద్యాశాఖ ఎన్నుకున్నానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని, దేశం కోసం ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది 110,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారని, ఇంటర్లో 10,000 మంది విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గుంటూరు, విశాఖపట్టణాలలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటులలో రోజుకు 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశంలో సౌర విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి భారత్ సౌరశక్తిపై దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన ప్రగతి కారణంగా 168 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో భారత్ నేడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాలు ప్రధాన పాత్ర పోషించాయి. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాల ఇళ్ల కప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చి నెలకు ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని డీజిల్పై ఆధారపడకుండా ముందుకు నడిపిస్తున్నారు. స్వదేశీ సోలార్ సెల్స్ మాడ్యూళ్ల తయారీకి ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పిఎల్ఐ పథకం దేశీయంగా తయారీ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా కే తహత్ అబ్ తక్ 50 లాఖ్ సే జ్యాదా ఘరో మే రూఫ్ టాప్ సోలర్ ప్యానల్స్ లగ్ చుకే హై. హర్ ఘర్ కో 80,000 రూపే తక్ కీ ఆర్థిక మదద్ దీ హై. కుసుమ్ యోజనా కే తహత్ సర్కార్ నే 30 లాఖ్ కిసానో కే ఖేతో మే సోలర్ పంప్స్ లగానే కా కామ్ కియా హై. హమ్నే వన్ నేషన్ వన్ గ్రిడ్ కా అంబిషియస్ ప్రాజెక్ట్ భీ పూరా కర్ లియా.
0: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉదయం మహాకవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గురజాడ స్వగృహం నుంచి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వందపడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని కోరారు. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం

సాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. మరొకవైపు దక్షిణ కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ కోరారు. మై భారత్ విజయనగరం కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత్ సంకల్పం కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. దిల్ల్యాం పర్యావరణ సమ్మేళనస్య సమాపన సత్రం అలంకురువతి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రావోచత్ యత్ సద్యో జాతః ప్రాకృతిక ఆపదః సుదృఢ జలవాయు కార్యాచరణాయ అస్మాన్ ప్రేరయంతి. దేశే యువవర్గేభ్యః మాదక ద్రవ్య ముక్తయే రాష్ట్రీయ సంకల్ప సమారోహః ఆయోజ్యతే. సౌదీ అరబే హౌసి ఆక్రమణైః యుద్ధ స్థితిః సంజాతా. అపి చ క్రీడా వార్తాసు మహిళా క్రికెట్ దళం బాంగ్లాదేశ దళం పరాభూయ ఏషియన్ గేమ్స్ క్రీడాయాః చరమే సోపాని ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. రాష్ట్రపతిః పదాసీనా ద్రౌపదీ ముర్ముః ఉక్తవతీ యత్ సద్య ఏవ జాతైః బహుభిః ప్రాకృతికాపద్భిః స్పష్టం జాతం యత్ జలవాయు పరివర్తనానాం ప్రభావాన్ న్యూనీకర్తుం సుదృఢా జలవాయు కార్యయోజనా ఆవశ్యకీ వర్తతే. నవదిల్ల్యాం అద్య సాయంకాలే ఆయోజితస్య పర్యావరణస్య జలవాయు గతిశీలతాయాశ్చ భవిష్యః ఇత్యస్య సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయంతి రాష్ట్రపతిః ఉక్తవతీ యత్ వైశ్విక వైజ్ఞానిక సముదాయేన సంచేతనా ప్రదత్తా అస్తి యత్ జలవాయు సంబద్ధం సంకటం అధునా అత్యంతం గభీరం జాతం. సా సమస్యాయాః నివారణాయ సమాధానాయ చ స్థానీయ ప్రాదేశిక వైశ్వికేషు సర్వేషు స్తరేషు సంబద్ధ పక్షాణాం మధ్యే సక్రియ సహకార్యం సుదృఢీకర్తుం బలం దత్తవతీ. యువశక్తి మాదక ద్రవ్యేభ్యః రక్షితుం సర్వకారః శత సప్తాహాత్మకం మహాభియానం అనుకల్పయామాస. యువమంత్రాలయేన సప్తషడుత్తరైకసహస్రస్థానేషు సంకల్ప సమారోహస్య సంచాలనం విధీయతే. మంత్రాలయేన అభిహితం యత్ ఏషః ఉపక్రమః ఏకసప్తత్యుత్తరచతుశ్శతమండలీయేషు మై భారత్ కార్యాలయేషు తథా సమన్విత సంస్థానాం షణ్ణవత్యుత్తరపంచశతస్థానేషు సమాయోజ్యతే. సమారోహస్యాస్య ముఖ్యం లక్ష్యం తావత్ మాదకద్రవ్యముక్తశపథగ్రహణేన హస్తాక్షరాభియానేన విషయాధారితపథనాట్యైః వాక్యలేఖనేన యువనేతృత్వసంవాదైశ్చ సందేశం అవ్యవహితరూపేణ యువజనపర్యంతం ప్రాపణమస్తి. పంజాబస్య యువవర్గం మాదకవ్యసనాత్ మోచయితుం

మంత్రి అర్జునరామ మేఘవాల మాదక ద్రవ్య ముక్త యాత్రాయా తృతీయ పూర్తి మండలం ఉద్ఘాటితవాన్. ఆసఫవాలా స్మారకే అసౌ ఏకసప్తత్యుత్తర నవదశ శతతమ వర్షస్య హుతింగతేభ్యః వీరభటేభ్యః శ్రద్ధాంజలిం అదదాత్. అత్రాంతరే వార్తాహరాన్ సంబోధయన్ మంత్రిణా ప్రతిపాదితం యదేషా యాత్ర నహి

0: తేజస్ రైఫిల్ ప్రభృతిని విమానాన్ని నభసి కౌశలం దర్శయంతి. మహిళా క్రికెట్ క్రీడాయాం భారతం ఏషియా క్రీడానాం నిర్ణాయక చక్రే ప్రవిష్టం. జపాన్ దేశే అద్య క్రీడ్యమానే ద్వితీయ ఉపాంత్య చక్రే భారతేన బాంగ్లాదేశ దళం చతుర్దశాధికైకశత ధావనాంకైః పరాజితం. మంగళవాసరే సువర్ణ పదకాయ ఆయోజితే నిర్ణాయక చక్రే భారతీయ దళం శ్రీలంకా దళం సమ్ముఖీకరిష్యతః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: దిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
6: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
5: అవునా, ఎందుకు?
6: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
5: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
7: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
5: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
8: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సాయం సమీరం. నేటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఈ శీర్షికలో భాగంగా ఉదయం అల్పాహారం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే మొదటి పనుల్లో అల్పాహారం కూడా ఒకటి. కానీ చాలామంది సమయం లేదని, పని ఉందని, ఆకలి లేదని ఉదయం అల్పాహారాన్ని వాయిదా వేస్తుంటారు. అల్పాహారం రోజులో ముఖ్యమైన భోజనం అని సాధారణంగా చెప్తుంటాం. అయితే అసలు అల్పాహారం ఎందుకు ముఖ్యం? ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో తెలుసుకుందాం. రాత్రి భోజనం తర్వాత చాలా గంటల విరామం ఉంటుంది. ఉదయం శరీరానికి, మెదడుకు రోజువారీ పనులను ప్రారంభించడానికి శక్తి అవసరం. పోషకమైన అల్పాహారం తీసుకోవడం వల్ల ఉదయం చురుకుగా ఉండడానికి, ఏకాగ్రతతో పనులు చేసుకోవడానికి సహాయపడుతుంది. పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ప్రతి ఒక్కరికి వారి అవసరాలకు తగిన ఆరోగ్యకరమైన అల్పాహారం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అల్పాహారం అంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు, పోషకాలు ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. మన అల్పాహారంలో ధాన్యాలు లేదా చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు వంటి వివిధ రకాల పోషక ఆహారాలను చేర్చుకోవచ్చు. ఇడ్లీ, ఉప్మా, పొంగలి, దోశ, పెసరట్టు వంటి ఇంటి ఆహారాలను కూరగాయలు, పప్పులు లేదా ఇతర పోషక పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. ప్యాకెట్ ఆహారాలు, అధిక చక్కెర కలిగిన పదార్థాలు, ఎక్కువగా వేయించిన పదార్థాలను తరచుగా తీసుకోవడం కంటే ఇంట్లో తయారు చేసిన సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఉదయం సమయం తక్కువగా ఉంటే రాత్రి కొంత తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు పప్పులు నానబెట్టుకోవడం, కూరగాయలు సిద్ధం చేసుకోవడం వంటి చిన్న పనులు ఉదయపు సమయాన్ని ఆదా చేస్తాయి. అల్పాహారం తీసుకోలేకపోవడం తరచుగా జరుగుతుంటే లేదా ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితి ఉంటే వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఉదయం తీసుకునే ఆహారం మన రోజును చురుకుగా ప్రారంభించడానికి తోడ్పడుతుంది. అందుకే పనుల హడావిడిలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి సరైన మోతాదులో పోషకమైన అల్పాహారం తీసుకునే అలవాటు చేసుకుందాం. మంచి ఉదయం, మంచి అల్పాహారంతో ప్రారంభిద్దాం. మీరు ఇంతవరకు ఫిట్నెస్ మంత్ర శీర్షికలో అల్పాహారం ప్రాముఖ్యత గురించి విన్నారు. ఇప్పుడు చిత్రగీతం వింటారు. అభిలాష చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి పాడిన పాట.

0: సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా వికాసం శీర్షికలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవం గురించి ఎస్ ప్రమీలకుమారి గారు తెలియజేస్తారు.
1: అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. విద్యార్థుల జీవితంలో క్రీడల ప్రాధాన్యత తెలియజేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, అలాగే విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో ఐక్యత, స్నేహభావం, క్రీడా స్ఫూర్తి,

0: శక్తి పెంపొందించటమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరం. క్రీడలు మనకు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేయడం, ఓటమిని స్వీకరించి మళ్లీ ప్రయత్నించడం వంటి విలువలను నేర్పిస్తాయి. 2026 సెప్టెంబర్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సిటీ స్పోర్ట్ IDUS 10వ వార్షికోత్సవం జరగనుంది. యునెస్కో గుర్తించిన ఈ దినోత్సవాన్ని 2016 నుండి జరుపుతున్నారు. ఈ ఏడాది ప్రధాన థీమ్ ఏంటంటే 10 ఇయర్స్ 10 కిలోమీటర్స్. ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు, సిబ్బంది కలిసి 10 కిలోమీటర్ల మేర నడక లేదా ఇతర శారీరక కార్యకలాపాల్లో పాల్గొని క్రీడలు, ఆరోగ్యం, ఐక్యతను ప్రోత్సహించడం. 16 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ వరకు పోర్చుగల్లోని ఫిగ్యురా ద ఫోస్ FISU వరల్డ్ యూనివర్సిటీ బీచ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. 31 దేశాలు, ప్రాంతాల నుంచి సుమారు 600 మంది పాల్గొంటారు. బీచ్ హ్యాండ్బాల్, బీచ్ సాకర్, బీచ్ వాలీబాల్, బీచ్ రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి. క్రీడలు కేవలం పథకాల కోసం కాదు, విద్యార్థుల ఆరోగ్యం, ఐక్యత, క్రమశిక్షణ కోసం కూడా. ఈ అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థి ప్రతిరోజు కొంత సమయం క్రీడలకు కేటాయించి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
1: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చిత్రగీతం విందాం. నువ్వే నువ్వే చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషి పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో స్వచ్ఛతాహి సేవ అనే శీర్షికలో విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లు పెంపొందించు అనే అంశంపై మాట్లాడుకుందాం. పరిశుభ్రమైన ఇల్లు, పరిశుభ్రమైన పాఠశాల, పరిశుభ్రమైన కళాశాల, పరిశుభ్రమైన సమాజం, ఇవన్నీ మన ఆరోగ్యానికి, మన ఆనందానికి ఎంతో అవసరం. స్వచ్ఛతాహి సేవ అనే భావన మనలో పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచుతుంది. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా చిన్న వయసు నుంచే పిల్లల్లో పరిశుభ్రత అలవాట్లను పెంచితే అవి జీవితాంతం కొనసాగుతాయి. పాఠశాలల్లో విద్యార్థులు తమ తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేయడం, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చిన్న చిన్న అలవాట్లను పాటించాలి. అలాగే చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, త్రాగునీటి ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. కళాశాల విద్యార్థులు కూడా తమ పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి. కళాశాల ప్రాంగణంలో ప్లాస్టిక్, కాగితాలు లేదా ఇతర చెత్త కనిపిస్తే వాటిని సరైన ప్రదేశంలో వేయాలి. స్నేహితులకు కూడా పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియచేయాలి. పరిశుభ్రతను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా రోజువారీ అలవాటుగా మార్చుకోవాలి. ఒక విద్యార్థి ఒక మంచి అలవాటును పాటిస్తే మరో విద్యార్థి కూడా దాన్ని అనుసరించవచ్చు. ఇలా ఒకరి నుండి మరొకరికి మంచి అలవాట్లు వ్యాపిస్తే మొత్తం పాఠశాల, కళాశాల పరిశుభ్రంగా మారుతుంది. నేను చెత్తను వేయను, ఇతరులకు కూడా చెత్త వేయకుండా ప్రోత్సహిస్తాను అనే ఆలోచన ప్రతి విద్యార్థిలో రావాలి. స్వచ్ఛత అంటే కేవలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మాత్రమే కాదు, పరిశుభ్రత పట్ల బాధ్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంచుకోవడం కూడా. మన పాఠశాలలను, మన కళాశాలలను, మన ఇళ్లను, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. స్వచ్ఛత మన అలవాటుగా మారాలి. మన అలవాటు మన సమాజానికి ఆదర్శంగా నిలవాలి. స్వచ్ఛతాహి సేవ మన బాధ్యత, మనందరి బాధ్యత. ఇప్పుడు చిత్రగీతం విందాం. ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

సాయం సమీరం కార్యక్రమంలో వ్యక్తిత్వం శీర్షిక గురించి మాట్లాడుకుందాం. మనిషి జీవితంలో జ్ఞానం, ప్రతిభ ఎంతో ముఖ్యమో, మంచి వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యం. మన ఆలోచనలు, మన మాట తీరు, మన ప్రవర్తన, ఇతరులతో మనం వ్యవహరించే విధానం ఇవన్నీ కలిసి మన వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మంచి వ్యక్తిత్వం ఒక రోజులో ఏర్పడదు. మన రోజువారీ అలవాట్లు, మన ఆలోచన విధానం, మనం నేర్చుకునే విషయాలు ఇవన్నీ క్రమంగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అందుకే మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడే కొన్ని మంచి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వ్యక్తిత్వం శీర్షికలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఉద్యోగం, చదువు, కుటుంబం, ఆర్థిక విషయాలు, భవిష్యత్తు గురించి ఆలోచనలు, ఇలా ఎన్నో విషయాలు మన మనసుపై ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఇవన్నీ

అన్నీ కలిసి మనకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఒత్తిడి రావడం సహజమే, అయితే దాన్ని ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకకపోవచ్చు, కానీ ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం మాత్రం కనిపిస్తుంది. మొదటగా మనసులో మనం ఉన్న విషయాన్ని గుర్తించాలి. ఏ విషయం మనకు ఒత్తిడిని కలిగిస్తుందో తెలుసుకోవాలి. సమస్యను మనలోనే దాచుకోవడం కంటే నమ్మకమైన కుటుంబ సభ్యుడితో లేదా స్నేహితుడితో మాట్లాడటం మంచిది. పనులను ఒకేసారి చేయడానికి ప్రయత్నించకూడదు. చేయాల్సిన పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. ముఖ్యమైన పనిని ముందుగా పూర్తి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనపై ఉన్న భారం కొంతవరకు తగ్గుతుంది. కొంత సమయం మన కోసం కూడా కేటాయించాలి. కొద్దిసేపు నడవడం, ఇష్టమైన పుస్తకం చదవడం, సంగీతం వినడం, ప్రకృతిలో గడపడం వంటి చిన్న చిన్న పనులు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ శారీరక చలనం కూడా ముఖ్యమే. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం సులభమవుతుంది. ప్రతి విషయాన్ని మన నియంత్రణలో ఉంచుకోవాలి అని ప్రయత్నించకూడదు. మన చేతుల్లో ఉన్న విషయాలపై దృష్టి పెట్టాలి. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండడం నేర్చుకోవాలి. అలాగే ఇతరులతో మనల్ని పోల్చుకోవడం కూడా ఒత్తిడికి కారణం కావచ్చు. ఒత్తిడిని ఎక్కువగా ఉండి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే విశ్వసనీయమైన పెద్దలతో లేదా నిపుణులతో మాట్లాడటం కూడా మంచిదే. జీవితంలో సమస్యలు రావడం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కొనే విధానం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రశాంతమైన మనసు, స్పష్టమైన ఆలోచన, సరైన నిర్ణయం ఇవే ఒత్తిడిని ఎదుర్కోవడానికి మనకు తోడ్పడే మార్గాలు. ఇప్పుడు చిత్రగీతం విందాం. ప్రేమ పావురాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట.

మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఇంతటితో నేటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ప్రసార వివరాలు. ఈరోజు సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే సంఘటిత కార్యక్రమాల గురించి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారు తెలియజేస్తారు. తదుపరి జానపద గీతం, ఇంకా వ్యవసాయ సమాచారంలో హైడ్రోఫోనిక్స్ విధానంలో పంట సాగు గురించి సిహెచ్ వెంకటరమేష్ గారు తెలియజేస్తారు. రాత్రి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ ఆర్ రాఘవేంద్ర. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 హిందీ వార్తా ప్రసారం సమాచార్ సంధ్య, 9:00 ఆంగ్ల వార్తా ప్రసారం న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల గురించి సమాచారం తెలియజేస్తారు. 10:30 ఆపాత మధురాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇవి నేటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం కార్యక్రమంలో నీదేరా భారతదేశం బృందగానం వింటారు. రచన లూసానా, సంగీతం శ్రీ కేబీకే మోహన్ రాజు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో కాశీ విశ్వనాథ సుప్రభాతం, విశ్వనాథాష్టకం, శివస్తోత్రం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో వ్యాఖ్యాత శ్రీ జోసుల శ్యామసుందరం. 6:35 పొలం పనులు, ఈ కార్యక్రమంలో జీవన ఎరువులు ఏం చేస్తాయి అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో వరల్డ్ అల్జీమస్ డే, తెలుగు మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఇక చిన్న కథ శీర్షికలో థ్యాంక్ యూ భామ్మ కథానిక రచయిత శ్రీమతి కొంకెపూడి అనురాధ, ఇంకా పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ, సమాచారవాణి తదితర అంశాలు ఉంటాయి. 8:30 శ్రీ సిహెచ్ రామాంజనేయులు గారిచే కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కుసుమూరి హరికృష్ణ బృందం నాదస్వరం ప్రసారమవుతుంది. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామానుజాచార్యులు. 9:30 తిరిగి 10:30 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమం. 1:10 స్వచ్ఛతాహి సేవ, క్లీనింగ్ రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, జూ పార్క్స్ మొదలైనవి గురించి తెలుసుకుంటారు. 1:33 మహిళా వాణి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తారు అనే అంశం గురించి తెలుసుకుంటారు. 2:31 జానపద రంజని, ఈ కార్యక్రమంలో శ్రీ ఎం శ్రీనివాసరావు గారి బృందంచే కోలాటం, రామాయణంలో లక్ష్మణ మూర్చ గురించి, అలాగే శ్రీ మిరియాల రత్నరాజు గారి బృందం

0: చే జానపద గేయాలు వింటారు. సాయంత్రం 5 గంటలకు యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం కార్యక్రమం, 7:15 వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి లామ్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారిచే ప్రసంగం వింటారు. ఇక జానపద గీతం, వ్యవసాయ సమాచారం. రాత్రి 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం. రాత్రి 9:30 టాకింగ్ ఇంగ్లీష్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, వార్ అండ్ సైన్స్ గురించి శ్రీ కె కృష్ణమూర్తి గారు తెలియజేస్తారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026 ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి, పరిష్కరించడానికి స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
2: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
1: जीव वैविध्य नष्टम, नीति कोरता, भूक्षयम వంటివి ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని ముర్ము చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
2: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఆర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో క్షేత్రో మే రఖనే కే లియే ఆపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
1: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు, గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026 ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట్ర గవర్నర్ పుసపాటి అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సిఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకి సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండోపాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి T20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పథకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బేత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల T20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షెఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పథకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పథకం సాధించిన ఎల్ రెవిన్, వల్ రివెన్, విదర్సా కే వినోద్, సోనం, ఉత్తమ్, మస్కర్ బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై
13-1 తేడా.

0: తో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల్లో ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2 సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. నేటి పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే సంఘటిత కార్యక్రమాల గురించి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారు తెలియజేస్తారు.
1: ప్రియమైన రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే విషయం రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే వివిధ సంఘటిత కార్యక్రమాలు. మన దేశం వ్యవసాయ ఆధార దేశం. మన జనాభాలో సగానికి పైగా, అంటే సుమారు 54% మంది నేరుగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అన్నం పండించే రైతు కష్టంతోనే మనం ఈ జీవనం సాగిస్తున్నాం. అందుకే రైతును అన్నదాత అని గౌరవిస్తాం, రైతే రాజని కీర్తిస్తుంటాం. అయితే నిజ జీవితంలో రైతు పరిస్థితి మనల్ని ఆందోళనకు గురి చేస్తుంది. పంట పండించినా సరైన లాభం రాక అప్పుల ఊపిలో కూరుకుపోవడం, చిన్న చిన్న కమతాలు, సాగునీరు కొరత, వాతావరణంలో మార్పులు, మార్కెట్లో మధ్యవర్తుల ఆధిపత్యం మరియు సాంకేతిక పద్ధతులను పాటించకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటికి తోడుగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా, నేలలోని రోజురోజుకు సేంద్రియ కర్పణం తగ్గిపోవడం, విచక్షణ రహితంగా ఎరువులు మరియు పురుగు మందులు వాడటం, తరచుగా వరదలు మరియు కరువులు సంభవించటం, ఉత్పాదకాల ఖర్చు పెరిగిపోవటం మరియు తక్కువ వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులు పాటించడం వెలసి ఇవన్నీ రైతు ఉత్పాదకతను, ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. రైతు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు చిన్నవి కావు. ఒక్కొక్కసారి మనం విపులీకరించుకుంటే మొదటిది అధిక ఉత్పత్తి ఖర్చు. అంటే వ్యవసాయానికి కావాల్సిన ఉత్పాదకాలు, అంటే ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు అమాంతం పెరిగిపోవడంతో పాటుగా సరైన సమయానికి దొరకకపోవడం కూడా రైతులకు మోయలేని భారంగా మారుతున్నాయి. రెండవది చిన్న కమతాలు. ఒకప్పుడు భూ కమతాలు పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు విభజన వల్ల ఒక్కో రైతు దగ్గర 1 ఎకరం లోపు నుంచి 2 ఎకరాల లోపు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ స్థాయిలో ఆధునిక వ్యవసాయం చేయడం కష్టతరమవుతుంది. ఇక మూడవ విషయాన్ని చూసుకుంటే యాంత్రికరణ లోపం. పెద్ద యంత్రాలు కొనాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. చిన్న యంత్రాలు చిన్న రైతులకు ఇది సాధ్యం కాదు. అదేవిధంగా చిన్న యంత్రాలు చిన్న రైతులకు అందుబాటులో కూడా లేవు. అవి తయారు చేసే కంపెనీలకు అది లాభసాటిగా కాదు, కాబట్టి అవి సరైన సమయానికి దొరకట్లేదు. నాలుగవది మార్కెటింగ్ సమస్య. అంటే రైతు పంట పండిస్తాడు, కానీ అమ్మడానికి వెళ్ళినప్పుడు మధ్యవర్తులు ఎక్కువ లాభం తీసుకుంటారు. ఇది రైతుకు సరైన ధర దొరకదు, ఒక్కొక్కసారి బలవంతంగా అమ్మడం కూడా జరుగుతుంది. ఐదవది నిల్వ సదుపాయాల లోపం. అంటే మనకి స్టోరేజ్ గోడౌన్స్ లేకపోవడం, ముఖ్యంగా కూరగాయలు పండ్లు పండించిన వెంటనే అమ్మకపోతే పాడైపోతాయి. చల్లని గిడ్డంగులు అంటే ఏసీ గోడౌన్స్ లేకపోవడం, నిల్వ కేంద్రాలు లేక రైతు నష్టపోవడం జరుగుతుందన్నమాట. చివరిగా అప్పుల భారము ఒక పెద్ద సమస్య. అంటే పంట విఫలమైతే రైతు అప్పుల్లో ఇరుక్కుపోతున్నాడు, అప్పులు తీర్చలేక కష్టాలు పడుతున్నాడు. ఈ సమస్యలన్నింటికీ ఒకే సమాధానం ఉంది, అదే రైతులు సంఘటితంగా పనిచేయడం. సంఘటిత కార్యక్రమాల ప్రాముఖ్యత. సంఘటిత కృషి అంటే రైతులు కలిసికట్టుగా ఒక లక్ష్యం కోసం పనిచేయడం, ఒకరికి లేని సౌకర్యం మరొకరితో పంచుకోవడం, ఐక్యంగా ముందుకు రావడం అని చెప్పవచ్చు. సంఘటితం కావాలంటే రైతులు నిర్మాణాత్మకంగా బృందాలుగా లేదా సంఘాలుగా ఏర్పడాలి. వీటి కోసం వివిధ

ప్రభుత్వ సంస్థలు వాటి ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించాలి. ఇప్పటికే ఉన్న మహిళా సంఘాలను కూడా వ్యవసాయ రంగంలో వాడినట్లయితే వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు కొనసాగించి వ్యవసాయం మరింత లాభసాటిగా మార్చవచ్చు. సంఘటితను పెంపొందించడానికి వివిధ సంఘాలుగా ఏర్పడడం. ఒకటి, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎఫ్పిఓస్ అని మనం అంటుంటాం. వీటిలో రైతులు సభ్యులుగా చేరి విత్తనాలు, ఎరువులు, మందులు సామూహికంగా, పురుగు మందులు సామూహికంగా కొనుగోలు చేస్తారు. అదేవిధంగా సామూహికంగా వ్యవసాయ వివిధ కమిటీల ద్వారా వ్యవసాయం చేసుకొని సామూహికంగానే మార్కెట్లో అమ్మటం వల్ల ఖర్చు తగ్గి అధిక లాభం రావడం జరుగుతుంది. రెండవది, సహకార సంఘాలు. పాలు, పాల ఉత్పత్తులు, చెరుకు, పత్తి ఇటువంటి వ్యవసాయ పద్ధతుల్లో ముఖ్యంగా సహకార సంఘాలు చాలా విజయాలు సాధించాయి. ఇలా అనేక రంగాల్లో సహకార సంఘాలు నేరుగా రైతుకు మార్కెట్ను అందిస్తాయి. మూడవది, రైతు మిత్ర గ్రూపులు. ఆ మధ్యకాలంలో 2002 నుంచి 2008 వరకు కూడా రైతు మిత్ర గ్రూపులు విరివిగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రైతులకు శిక్షణ కల్పించడానికి, వ్యవసాయం పైన అవగాహన కార్యక్రమాలు సామూహికంగా జరగడానికి సాంకేతిక పరిజ్ఞానం త్వరగా చేకూరుతుంది కాబట్టి ఈ రైతు మిత్ర గ్రూపులను కూడా ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. నాలుగవది, యంత్రాలు పంచుకోవడం, అంటే కస్టమైజింగ్ సర్వీస్ సెంటర్, అంటే బాడుగు కోసం యంత్రాల నిర్వహణ. ఒకే రైతు కొనలేని ట్రాక్టర్లు, కల్టివేటర్లు, హార్వెస్టర్లు సామూహికంగా కొని పంచుకోవడం జరుగుతుంది. దీని ద్వారా యాంత్రీకరణ సులభతరం అవుతుంది. ఒకే విధమైన పంట ఆసక్తి సంఘాలు, అంటే కమాడిటీ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటాం. ప్యాడీ గ్రూప్ అంటే వరి పండించే రైతులు ఒక సంఘం, చెరకు పండించే రైతులు ఒక సంఘం, ఆ రకంగా ఏర్పడితే ఆ ఉత్పత్తికి మంచి విలువను చేకూర్చడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మార్కెట్, ఆరవది ఏంటంటే మార్కెట్లో ఐక్యత. రైతులు కలిసికట్టుగా పంటను మార్కెట్లోకి తీసుకువెళ్తే మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది కాబట్టి రైతుకు నేరుగా మంచి ధర వస్తుంది. ఏడవది, సహకార సంఘటిత వ్యవసాయం, అంటే కోఆపరేటివ్ టెనెంట్ ఫార్మింగ్. నిర్దిష్ట నియమాలు మరియు నిబంధనలు ఏర్పరచుకొని తయారు చేసుకొని సహకార సంఘటిత వ్యవసాయం చేయటం వలన వ్యవసాయంలో సుస్థిరమైన లాభాలు పొందవచ్చు. అదేవిధంగా వ్యవసాయ అంటే భూమి యొక్క సారవంతాన్ని కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా సంఘటిత కార్యక్రమాలు రైతు ఖర్చు తగ్గించి లాభం పెంచుతాయి అన్నమాట. విజయవంతమైన ఉదాహరణలు కొన్ని మనం చూసుకుంటే మన దేశంలో ఎన్నో విజయవంతమైన ఉదాహరణలు ఉన్నాయి. గుజరాత్లోని అమూల్ సహకార పాల సంఘం ఒక చిన్న గ్రామంలో మొదలై ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా మారింది. మధ్యవర్తులు లేకుండా రైతు నేరుగా పాల ఉత్పత్తులు అమ్మి లాభపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూరగాయ ఉత్పత్తిదారు సంఘాలు కూడా ఏర్పడి రైతులు కలిసికట్టుగా పంట అమ్మడం వల్ల మంచి ధర పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ముఖ్యంగా ఆర్మూరు జిల్లా, కామారెడ్డి జిల్లా ఆర్మూరులో రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఏర్పడి విత్తనోత్పత్తి చేసి మంచి లాభం పొందుతున్నారు. మన శ్రీకాకుళం జిల్లా వరకు చూసుకుంటే గ్రీన్ బార్డర్ రైతు ఉత్పాదక సంఘం ఇరమండలం శ్రీకాకుళం జిల్లా అపరాల విలువ జోడింపు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అదేవిధంగా ఆర్ట్స్ ఎన్జిఓ ఆధ్వర్యంలో మా తోట రైతు ఉత్పాదక సంఘాలు పెద్దపేట శ్రీకాకుళం జిల్లాలో గిరిజన ఉత్పత్తులను సేకరించి వాటికి విలువ జోడించి ఉత్పత్తులపైన మంచి లాభాలు సాధిస్తున్నారు. ఈ ఉదాహరణలు మనకు తెలియజేస్తుంది ఏమిటంటే రైతు ఒక్కడే కాదు, కలిసికట్టుగా కృషి చేస్తేనే రైతు బలపడతాడని చెబుతున్నాయి. రైతులు ఐక్యంగా ముందుకు వస్తే భవిష్యత్తు బలంగా ఉంటుంది, పంటల దిగుబడి పెరుగుతుంది, ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి, అదేవిధంగా ఉత్పత్తికి సరైన ధర వస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ముఖ్యంగా గ్రామీణ యువత వ్యవసాయం వైపు ఆకర్షితులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, అంటే ఈ సంఘటనను పెంపొందించడానికి ప్రభుత్వాలు కూడా తమ వంతు కృషిని చేస్తూ ఉన్నాయి. వాటిలో రైతు సంఘటన కృషికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడడానికి కోసం నాబార్డ్ బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంఘటనను మరికొందరు పెంపొందించడం కోసం అదేవిధంగా రైతులకు ఇండివిజువల్గాను అంటే ఒక్కొక్కరిగా కూడా అన్నదాత సుఖీభవ మరియు రైతు బీమా అదేవిధంగా తక్కువ వడ్డీకి రుణాలు వంటి పథకాలతో రైతుకు భరోసా కల్పిస్తున్నాయి. సహకార సంఘాలకు తక్కువ వడ్డీ రుణాలు, యంత్రాలు పంచుకొని అంటే కస్టమైజింగ్ సర్వీస్ సెంటర్, యంత్రాలు పంచుకునే బాడుగు కేంద్రాలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. ఈ పథకాలు సద్వినియోగం చేసుకుంటే రైతు సంఘటితం కృషి మరింత బలపడుతుంది. ఏ సంఘటిత సంఘమైనా బాగా బలపడి సమర్థవంతంగా పనిచేయాలంటే కొన్ని అంశాలపైన ఆ సంఘం దృష్టి సారించాలి. అందులో ముఖ్యంగా సమర్థవంతమైన నాయకత్వం, అంటే ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటాం. రైతు సభ్యులను ప్రేరేపించి వారికి మార్గదర్శనం చేసే నాయకులు అవసరం. నామినల్గా ఎవరినో హెడ్గా అంటే ఆ సంఘానికి పెద్దగా నియమించిన కంటే బాగా అందరు రైతులతో కలిసిమెలిసి బాగా ఇన్వాల్వ్ అయినటువంటి అంటే అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళగలంటే మనుషులు అయితే ఈ నాయకత్వం వహించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పారదర్శకత, నిబద్ధత, సామరస్యంతో నాయకత్వం ఉంటుంది. సక్రమమైన ఆర్థిక నిర్వహణ, ఖాతాల నిర్వహణలో స్పష్టత, ఆర్థిక లావాదేవీలను సమయానికి నిర్వహించడము, సభ్యుల నుండి

పథకాలు నిధులను సమర్థవంతంగా వినియోగించడం. అలాగే సాంకేతిక మద్దతు అంటే సమకాలీన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ అందించడం, సమాచారాన్ని సేకరించడం, పంటల సాగు విధానాలు, ఎరువులు, నీటి నిర్వహణ పైన శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది.

మార్కెట్ పరంగా సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐదవది, సభ్యుల పరస్పర సంబంధాలు బలోపేతం. ఇక్కడ ముఖ్యంగా ఒకరికొకరు నమ్మకంగా ఏర్పడి సామూహిక చర్యలు, సభ్యుల సమావేశాలు, సహకార భావాన్ని పెంపొందించుకోవడం, సభ్యుల సమస్యలను మరియు అభిప్రాయాలను మనం వినటం, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకొని తపతపాలుగా చర్యలపైన చర్చించుకుంటే మంచి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాబట్టి ఆ విధంగా ఆ సంఘటిత గ్రూపులో ఉన్న సభ్యులకు ఒకరిపైన ఒకరికి, అదేవిధంగా నాయకత్వానికి, అదేవిధంగా సంఘం పైన కూడా నమ్మకం కలిగి ఎక్కువ కాలం మన్నన పొందడానికి అవకాశం ఉంది. ఆరవది, విలువ జోడింపు మరియు సాంకేతిక కార్యకలాపాలు, అంటే వాల్యూ అడిషన్ అండ్ యాగ్రో ప్రాసెసింగ్ అంటాం. ఇక్కడ రైతు డైరెక్ట్గా ఉదాహరణకు వరి ఒడ్లు అమ్మిన కంటే వరిని బియ్యం చేసి కానీ ఒక బియ్యం బై ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అంటే నూకలు, వీటిని కూడా మనం ప్రాసెసింగ్ ద్వారా చేసుకుని అమ్ముకుంటే ఎక్కువగా వాల్యూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వరే కాకుండా మిగతా కూరగాయల దాంట్లో ముఖ్యంగా టమాటా, అల్లం, అదేవిధంగా పసుపు, ఇటువంటి వీటిలో తప్పకుండా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు నిల్వ విధానాలు అభివృద్ధి చేయడం కూడా చాలా అవసరం ఉంటుందన్నమాట. రైతుల ఉత్పత్తికి అధిక విలువ కలిగించేలా కార్యకలాపాలు ప్రోత్సహించడం అన్నమాట. అదే ఏడవది, ప్రభుత్వ పథకాలు వినియోగం, యూటిలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్సిడీలు, రుణాలు, పథకాలు తదితర ప్రభుత్వ సహాయాలను సమర్థవంతంగా వినియోగించడం, అంటే సమయానికి వాటిని గుర్తించి మనం దానికి తగిన ప్రొసీజర్ ప్రకారం, అంటే నియమ నిబంధనల ప్రకారంగా దరఖాస్తు పెట్టుకోవడం, తద్వారా సబ్సిడీని పొందడం, అదేవిధంగా అనుసంధానాలు అంటే లింకేజెస్ అంటాం, ఆ లింకేజెస్ను కూడా మన గ్రూప్ కోసం వాడుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కూడా చాలా అవసరం అన్నమాట. అదేవిధంగా శిక్షణ మరియు సామర్థ్య అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్. మొదట్లో ఈ సంఘటిత సంఘాల్లో ఉన్న సభ్యులందరూ రైతులే, వారికి ఈ సంఘం పైన కానీ, సంఘం నడిపించే వ్యవస్థ పైన కానీ, అదేవిధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపైన కానీ, ఈ బిజినెస్ నిర్వహణ మీద, మార్కెట్ పద్ధతులపైన శిక్షణ ముందు అవగాహన ఉండదు. అందుకు వాటిపైన ఎప్పటికప్పుడు శిక్షణలు అందించినట్లయితే, ముఖ్యంగా ఈ ఆర్థిక నిర్వహణ, లీడర్షిప్, సాంకేతిక పరిజ్ఞానం పైన శిక్షణ అందిస్తే మరింత సస్టైనబుల్, అంటే సుస్థిరంగా ఈ సంఘటితంగా ఈ గ్రూప్ నడవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమయపాలన, టైమ్లీ ఆపరేషన్స్, అంటే సాగు కాల అనుసారంగా, అంటే ఎప్పుడు ఏ ఆపరేషన్ అవసరం, అంటే ఏ పని కార్యక్రమం, ఈ వ్యవసాయంలో ఉదాహరణకు కలుపు తీత ఉంటుంది, ఆ కలుపు తీత మొదటి 30 రోజుల్లోనే కలుపు తీత అవసరం. అదేవిధంగా ఎరువులు వేయడం ఉంటుంది, అంటే మొదటగా దుక్కి దున్నప్పుడు లేక దమ్మప్పుడు ఎరువులు వేసుకోవడం, తర్వాత రెండో టాప్ డ్రెస్సింగ్ అంటాం, రెండోసారి వేసుకోవడం. ఆ విధంగా సమయం అనుకూలంగా ఇన్పుట్స్, అంటే ఉత్పాదకాలను సరఫరా చేసి మార్కెట్లో క్రయ విక్రయాల సమయాల పట్ల చురుకైన ప్రణాళికను తయారు చేసుకుని అవసరమైన సేవలు అందించడం, సమయానికి అందించాలన్నమాట. అక్కడ పదివారు చూసుకుంటే సమగ్ర సమాచార సదుపాయం, ఈ మధ్యకాలంలో నాలెడ్జ్ ఇస్ పవర్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మేజర్ రూట్ కాజ్, అంటే డేటా కలెక్షన్, సమాచార సేకరణ, దాని విశ్లేషణ చేసి సమాచార ప్రచార వ్యవస్థలను ముఖ్యంగా ఫోను, ఇంటర్నెట్ సదుపాయాల ద్వారా అగ్రి ఇన్ఫర్మేషన్ సేవలు అందించుకోవడం కూడా చాలా అవసరం. ఈ అంశాలను సమర్థవంతంగా అమలు చేస్తే రైతు ఉత్పాదక సంఘాల పనితనం మెరుగుపడుతూ రైతుల ఆదాయం వ్యవసాయ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. రైతు ఉత్పాదక సంఘాలు బాగా సుస్థిరంగా నడపాలంటే ఆర్థిక నిర్వహణ మరియు యాజమాన్య పద్ధతులు కూడా చాలా అవసరం. ఒక్కసారి వాటి గురించి మనం రైతులకి, సభ్యులు, వివిధ సంఘాల్లో ఉన్న సభ్యులకి దీని గురించి, ఆర్థిక నిర్వహణ గురించి ఒకసారి మనం చర్చించుకుంటే, మూలధనం అనేది చాలా అవసరం. సభ్యుల నుంచి ఇన్ షేర్లు, ఉత్పాదక సంఘాలలో సభ్యులు షేర్లు లేదా వడ్డీ రహిత రుణాల రూపంలో మూలధనం ఇస్తారు, ఆ మూలధనం ముందుకు నడుపుతాము. ప్రభుత్వ సహాయాలు, అనుబంధనాలు, అంటే లింకేజెస్, సబ్సిడీలు అండ్ లింకేజెస్, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. బ్యాంకు రుణాలు, ఉత్పాదక సంఘాలకు ప్రత్యేకంగా బ్యాంకు రుణాలు కూడా అందించే అవకాశంలో ఈ మూలధనం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అంటే లింకేజ్ చూసుకొని బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నమాట. అదేవిధంగా ఆదాయ రుసుములు, సభ్యుల నుండి సేవా రుసుములు, ముఖ్యంగా సంఘ సభ్యుల నుండి నెలవారీ లేదా సంవత్సరం వారీ సేవా రుసుములు వసూలు చేసుకోవాలి. వస్తువుల అమ్మకాలు కూడా, ఉత్పత్తి సామాగ్రి లేదా సేవలను విక్రయించి ఆదాయం పొందడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఆదాయాలు, అంటే ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా కూడా ఆదాయం ఏర్పరచుకోవడం ద్వారా ఈ ఆదాయ ఇన్కమ్ సోర్సెస్ను మనం పెంచుకోవడానికి అవుతుంది. అదే ఈ ఆర్థిక నిర్వహణలో ఖర్చుల నిర్వహణ కూడా చాలా ముఖ్యము, అంటే ఇందులో రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు, ప్రయోజన వ్యయాలు, అదేవిధంగా ప్రశాసన వ్యయాలు. ప్రయోజన వ్యయాలు రైతులకు అందించే సేవలు, ప్రభుత్వ పథకాల అమలు, సాగు సలహాలు, రసాయనాల సరఫరా మొదలైనవి వేయాలి. ప్రశాసన వేయాలంటే కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, మినహాయింపులు మొదలైన ఖర్చులు ఇవన్నీ చూసుకోవాలి. అదేవిధంగా బాధ్యత నిధులు కూడా అవసరం, అంటే బాధ్యత నిధులు అంటే ఎప్పుడైనా ప్రమాదాలు, అప్పులు,
రుణాలు తిరిగి చెల్లింపు కోసం అర్జెంటుగా రుణాలు ఏవైనా తిరిగి చెల్లింపు కోసం ఈ కంటింజెన్సీలాగా నిధులు మనం ఏర్పరచుకోవడం కూడా చాలా అవసరం. అదేవిధంగా లెక్కలు మరియు నివేదికలు అంటే అకౌంటింగ్.

0: అండ్ రిపోర్టింగ్ అంటాం, అంటే దినచర్య లెక్కలు, రోజువారీ ఆదాయం వ్యయం నమోదు చేసుకోవడం, అదేవిధంగా రికార్డులు కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవడం, నెలవారీ లెక్కలు తయారు చేసి సభ్యులకు సమావేశాల్లో సభ్యుల ముందు సమర్పించాలి. సమర్పించి సభ్యులందరికీ ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా మన ఖర్చులు ఆదాయాలు వివరాలను కానీ ఉంచినట్లయితే నమ్మకంగా ఉండి ఈ సంఘాలను సంఘటిత మరికొద్దిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆర్థిక నివేదికలు సంవత్సరాంతంలో అంటే చివరగా ఆర్థిక పరిస్థితిని వివరించే బ్యాలెన్స్ షీట్ నుంచే అంటే ఆర్థిక నివేదన అనుసరించే మన సంఘం సంఘటితంగా ఉండి ముందుకు నడుస్తుందా లేదా ఏమైనా లోపాలు ఉన్నా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే యాజమాన్య పద్ధతులు అంటే సమాఖ్య అభివృద్ధి. ఇక్కడ ఆర్థిక నిర్వహణలోనే ముందంతా అకౌంటింగు ఎక్స్పెండిచర్ అంతా ఉంటుంది, ఇక్కడ యాజమాన్య పద్ధతులు అన్నమాట. అంటే సమాఖ్య వ్యవస్థ అంటే డెమోక్రటిక్ స్ట్రక్చర్ అంటాం, అంటే సభ్యత్వ వ్యవస్థ. ప్రతి రైతుకు సభ్యత్వ హక్కు ఉంటుంది కాబట్టి సభా సమావేశాలు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో అందరు సభ్యులు హాజరయ్యినట్టు చూసుకోవడం, అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ అంటాం, సాధారణ సమావేశాలు కూడా జరుపుకోవడం, ఎన్నికల ఆధారంగా నియామకాలు, నామినేటెడ్ కాకుండా సభ్యుల గురించి అందరికీ ఎన్నుకునే హక్కు కల్పించి ఎంచుకున్నటువంటి కమిటీ సభ్యులు లేదా బోర్డు వ్యవస్థ ద్వారా యాజమాన్యం చేపడితే సుస్థిరంగా నడవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బాధ్యతలు ప్రధాన కార్యనిర్వాహకులు, అలాగే విధంగా సంఘ కార్యకలాపం నిర్వహించడం, పాలనా నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఆర్థిక లెక్కల సరైన నిర్వహణకు నిరంతర ఆడిట్ నిర్వహించడం, ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం అనమాట. అదేవిధంగా ప్రణాళిక మరియు అమలు, ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందులో వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికలు అంటే కొత్త పథకాల అమలు, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిచయము, అదేవిధంగా రైతు సమస్యలకు పరిష్కారము అంటే రైతు సమస్యలపై శీఘ్ర నిర్ణయాలు తీసుకొని పరిష్కార చర్యలు చేపట్టడం కోసం పర్యవేక్షణ కూడా అవసరం. సాగు నైపుణ్యాల వినియోగాన్ని, మార్కెట్ సంబంధిత కార్యకలాపాలను సమీక్షించడం ద్వారా మనం ఈ గ్రూపులను మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ గ్రూప్కైనా ఏ సంఘానికైనా ముఖ్య సూత్రాలు ఏంటంటే పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అంటాం, అదే సమిష్టి బాధ్యత, సమన్వయ అభివృద్ధి, అదేవిధంగా సామాజిక న్యాయం. ఈ విధంగా రైతు ఉత్పాదక సంఘాలు ఆర్థిక నిర్వహణ మరియు యాజమాన్య పద్ధతుల రైతుల సంక్షేమానికి ఉత్పాదక పెంపుదలకు కీలక పాత్ర పోషిస్తాయి. అనవసర ఖర్చును తగ్గించడం, ఆదాయ వృద్ధిని ప్రోత్సహించడం, సమర్థవంతమైన నిర్వహణతో సంఘం స్థిరత్వాన్ని సాధించవచ్చు. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, రైతు బలపడితేనే దేశం బలపడుతుంది. వ్యక్తిగత కృషి ఎంత ముఖ్యమో సంఘటన కృషి కూడా అంతే ముఖ్యం, శక్తివంతమైనది కూడా. కాబట్టి రైతు ఉత్పాదకతను మెరుగుపరచడంలో సంఘటిత కార్యక్రమాలు అత్యంత అవసరం. రైతు ఐక్యతే రైతు బలం, రైతు బలపడితేనే మన దేశం ఆహార భద్రతతో ఆర్థిక సుస్థిరతతో ముందుకు దూసుకుపోతుంది.
1: మీరింతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే సంఘటిత కార్యక్రమాల గురించి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారు తెలియచేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ సమాచారం. హైడ్రోపోనిక్స్ విధానంలో పంట సాగు గురించి సిహెచ్ వెంకట రమేష్ గారు తెలియజేస్తారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో హైడ్రోపోనిక్స్ విధానంలో పంటల సాగు గురించి తెలుసుకుందాం. హైడ్రోపోనిక్స్ అనగా నీటి పని అని అర్థం. సాధారణ

0: బస్సులు చెప్పాలంటే మట్టి లేకుండా నీటిలో మరియు పోషక ద్రావణంలో మొక్కలను పెంచే ఒక ఆధునిక సాగు పద్ధతి. ఈ పద్ధతి వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. అలాగే భవిష్యత్తులో స్థిరమైన ఆహార ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. హైడ్రోపోనిక్స్ భవిష్యత్తులో ఆహార ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడానికి, నీటి కొరతను ఎదుర్కోవడానికి మరియు పర్యావరణాన్ని కాపాడడానికి హైడ్రోపోనిక్స్ ఒక ముఖ్యమైన పరిష్కారంగా ఉంటుంది. హైడ్రోపోనిక్స్లో మొక్కలకు అవసరమైన ఖచ్చితమైన పోషకాలను అందించడం వలన అవి ఆరోగ్యంగా, బలంగా అలాగే ఉత్పాదకంగా ఉంటాయన్నమాట. హైడ్రోపోనిక్స్లో పోషకాలు నేరుగా మొక్కల వేర్ల వద్ద అందించబడతాయి. మొక్కలు తమకు అవసరమైన పోషకాలను మాత్రమే గ్రహిస్తాయి. పోషక ద్రావణం నిరంతరం పునర్వినియోగించబడుతుంది, కాబట్టి మొక్కలకు ఎల్లప్పుడూ పోషకాలు అందుబాటులో ఉంటాయి. అందువలన మొక్కలు పోషకాలను సులభంగా గ్రహించగలవు, కాబట్టి అవి వేగంగా పెరుగుతాయి. మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, అలాగే ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థల్లో నీటి స్థాయిని ఖచ్చితంగా నియంత్రించవచ్చు, కాబట్టి మొక్కలకు ఎప్పుడు నీటి కొరత అనేది ఉండదు. హైడ్రోపోనిక్స్లో పండించే పంటల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. హైడ్రోపోనిక్స్ మొక్కలకు నేరుగా పోషకాలు అందిస్తుంది. ఇది వేగవంతమైన పెరుగుదల అలాగే అధిక దిగుబడికి దారితీస్తుంది. నియంత్రిత వాతావరణం సంవత్సరం పొడవునా పంటలను పెంచడానికి అనుమతిస్తుంది. నియంత్రిత వాతావరణం పురుగులు, వ్యాధులు మరియు కలుపు మొక్కలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాని ఫలితంగా అధిక నాణ్యత గల పంటలు వస్తాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థల్లో పురుగులు మరియు తెగుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి పురుగు ఇంకా తెగుళ్ళు మందులు అవసరం తక్కువగా ఉంటుంది. హైడ్రోపోనిక్స్ మొక్కలకు సరైన పోషకాలను అందించడం ద్వారా పోషక విలువలు మరియు రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హైడ్రోపోనిక్స్ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే చాలా తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. నియంత్రిత వాతావరణం ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. హైడ్రోపోనిక్స్ సాంప్రదాయక వ్యవసాయంతో పోలిస్తే పర్యావరణానికి చాలా మంచిది. ఒక చిన్న హైడ్రోపోనిక్ గార్డెన్ దాదాపు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. హైడ్రోపోనిక్స్ను చిన్న ప్రదేశాల్లో కూడా సాగు చేసుకోవచ్చు, టెర్రస్లు అలాగే ఇళ్ల లోపల కూడా. ఇంటి లోపల లేదా గ్రీన్ హౌస్లో పెంచుకున్నట్లయితే హైడ్రోపోనిక్ మొక్కలను ఏడాది పొడుగునా పెంచుకోవచ్చు. హైడ్రోపోనిక్స్లో మొక్కల్ని పెంచేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నీరు. హైడ్రోపోనిక్స్ గార్డెన్లో వీలైనంత స్వచ్ఛమైన నీటిని ఉపయోగించడం చాలా ముఖ్యం. కలుషితమైన నీరు మొక్కలకు హాని కలిగించవచ్చు లేదా చంపవచ్చు. నీటిలో ఉప్పు మొక్కల మూలాల నుండి నీటిని గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఉష్ణోగ్రత అలాగే కాంతి గురించి చూసుకున్నట్లయితే ఆదర్శ ఉష్ణోగ్రత మీరు ఎంచుకునే పంటలపై ఆధారపడి ఉంటుంది. టమాటాలు, దోసకాయలు, పాలకూర, బీన్స్ అలాగే బఠానీలు వంటి చాలా సాధారణ తోట పంటలు సగటు పగటి ఉష్ణోగ్రత 78 డిగ్రీల ఫారెన్హీట్ అలాగే రాత్రి ఉష్ణోగ్రత 64 డిగ్రీల ఫారెన్హీట్ ఉండాలి. శీతాకాలపు కూరగాయలు అయినటువంటి క్యాబేజీ, బేసల్ మొలకలు అలాగే బ్రొకోలీ వంటివి బాగా పండుతాయి. ఈ పంటలన్నీ వెచ్చని వాతావరణంలో వృద్ధి చెందుతాయి. ఇవి చల్లని ఉష్ణోగ్రతలకు గురైతే అవి ఒత్తిడి గురవుతాయి లేదా చనిపోతాయి. శీతాకాలపు కూరగాయలైన క్యాబేజీ, బేసిల్ మొలకలు అలాగే బ్రొకోలీ వంటివి కొద్దిగా చల్లని ఉష్ణోగ్రతల్లో పెంచుకోవచ్చు. ఈ పంటలకు సగటు పగటి ఉష్ణోగ్రత 65 డిగ్రీల ఫారెన్హీట్ నుండి సగటు రాత్రి ఉష్ణోగ్రత 55 డిగ్రీల ఫారెన్హీట్ అవసరం. చల్లని ఉష్ణోగ్రతలు ఈ పంటల రుచి అలాగే ఆకృతిని మెరుగుపరుస్తాయి. హైడ్రోపోనిక్ వ్యవస్థ కోసం ఉష్ణోగ్రతను ఎంచుకునేటప్పుడు మనం ఎంచుకున్న పంటలో నిర్దిష్ట అవసరాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే మొక్కలు బాగా పెరగవు. తరువాతి అంశం తాజా గాలి ఉండాలి. మొక్కల చుట్టూ తగినంత గాలి ప్రసరణ అవసరం. అలాగే రూట్ జోన్లో సరైన గాలిని అందించడం అవసరం. వాతావరణంలో గాలి అలాగే వెలుతురు కావలసినంత లేకపోతే మొక్కలకు బూజు మరియు తెగుళ్ళు కలిగే అవకాశం ఉంది. ఆశ్రయం అలాగే మద్దతు గురించి చూసుకున్నట్లయితే వాణిజ్య అనువర్తనంలో చాలామంది హైడ్రోపోనిక్ రైతులు తమ పంటలను నియంత్రిత పర్యావరణ గ్రీన్ హౌస్లోనే పండిస్తారు. ఇది ఆశ్రయాన్ని మాత్రమే కాకుండా మొక్కకు ఆదర్శవంతమైన ఒత్తిడి లేని వాతావరణాన్ని కూడా అందిస్తుంది. అనేక హైడ్రోపోనిక్ గార్డెన్లు చాలా చిన్నవిగా మరియు చాలా శుభ్రంగా ఉన్నందున వాటిని ఇండోర్లో, డాబా లేదా కిటికీల్లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సమాచారం విన్నారు. ఇంతటితో పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ముద్దుల ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

మీరింతవరకు స్వరమాలిక కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ గురించి ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్.

0: శ్రీ ఆర్ రాఘవ.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేబ్జపత్రాయతే కస్తూరీ ఘనసారకేసర విమల విలత్శ్రీగంధసారోద్రవైః గంధైర్లిప్తతనుః సుగంధసుమనో బాలాధరో యః ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. చకటి సుగంధ ద్రవ్యాలతో భూషితుడు దివ్యమాలాధరుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ, గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా యత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో, హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో, అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు అహంకారము మదము, ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలం ఉంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ట దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి, మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణ భట్టు అనగా కంకణాన్ని ధరించినటువంటి అర్చక స్వాములు చామర సేవలు చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామి వారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ, అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు. పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైన అనుకోవచ్చు. ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా భాగవతం యొక్క అష్టమ స్కందంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటం అనే పర్వతం ఉండేది. ఆ త్రికూటం అనగా మూడు కూటములు, అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది, ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళని గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ

0: కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు
1: సమాసహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్ర సమంత
0: మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొసలి పట్టుకొని దాదాపుగా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణు దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతో ప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతత్ చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షడ్గుణేశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ, ఈ చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ, అదిగో ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేశ నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్వాత్మనీదం నిజయామ నిజమాయార్పితం క్వచిత్ విభాతం క్వచత తిరోహితం అవిద్దృక్ సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పరః. సహ ఆత్మమూలః పరాత్పరః మాం అవతు నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఉభయం అవిద్దృక్ సాక్షి ఉభయం తదీక్షతే, బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను మనం శ్రీమా నందన భట్టి గారి వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
2: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు హరిషడ్వర్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణం వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి వన విహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనబడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో 6వ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించే దర్శనం

0: ఇస్తూ ఉన్నాడు. అదిగో రథ వీధిలో చూడండి, రోజు కూడా రెండు మదపుటు ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా నాలుగు ఏనుగులు, నలుగురు గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అంటే నాలుగు దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః అని చెప్పిన విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది గజాలుంటే ఆ నలుగురికి ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా నలుగురు కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమల గిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి, అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో, నాట్యాలతో, నృత్యాలతో, వేద ఘోషాలతో, అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురి నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచ్చేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం, కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా, లేదా మన అదృష్టమా, లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట, ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్య యస్తస్య పారే విరాజతే విభూ. పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తావు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్రశాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. నా బంధువులు, భార్యలు వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరద అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుః జంతు పునఃకోర్హతి గంతు మీరితుం యథా నటస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషి కింద ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్లే సందర్భంలో తన

దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనబడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఎలుగు చెబుతోంది, నీ మహాత్మ్యాన్ని నేను ఏమయ్యా ఏమని వర్ణించగలను, ఎందుకంటే దేవాది దేవతలు ఋషులు ఎవరు కూడా నీ మహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి నేను నీ మహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య జన్మ కర్మవా ననామ రూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయ తాన్య కులాం తాన్యనుకాల మృచ్చతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో జీవాత్ముడు కూడా అదే విధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు. కానీ పరమాత్మ ఎప్పుడు పుట్టడు, పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ ఎలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు, అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మ లేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులు చేస్తాం, ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము. కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు. కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతున్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు, అంటే మనమందరం కూడా గుణబద్ధులము దోషబద్ధులము, అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ ఏ కాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారు తెలుసా, ఎందుకు నిన్ను పూజిస్తారు, ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణు అణువుని కూడా చక్కగా తెలుసుకున్న వాడివి నీ ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతఃసరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృత్సాన్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు నా భక్తుడు తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మబంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే ఉరుబలేన, సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ నారాయణ హే నారాయణ హే అఖిల గురో హే భగవన్ నమస్తే. పరమాత్మ దీనికన్నా నేను ఏమీ చెయ్యలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన

0: తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి రెండు శ్లోకాలు కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సు బలేన పదే గృహీతో గ్రాహేణ యూథపతిరంబుజ హస్త ఆర్తః ఆహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమర్ణమార్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ ఏడు కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్నీ అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. మూడు రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న మూడు రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడవీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్ళిన, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడదికి వెళ్ళిన, ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్తు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట. అదే విధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకొని వెళ్లేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల చూసి తరుస్తారు.

0: యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అని అంటే, సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదిగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి. మీరు ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారంగా దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతలారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనసులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుడిని చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా ఆరవ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక. తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి, ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్ర స్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రలమవుదాం, మంగళం పాడదాం.
1: శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ రెండు రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్

0: చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం ఆవశ్యకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన వాతావరణం పర్యావరణ పరిణామాల భవిష్యత్ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. ఈ తీవ్ర సమస్యను అడ్డుకునేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో భాగస్వాములంతా క్రియాశీలక సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడలోనే తీవ్ర అసమతుల్యతలు తలెత్తుతున్నాయని, జీవ వైవిధ్య క్షీణత, నీటి ఎద్దడి, భూసారం తగ్గడం వంటివి ఇందుకు ఉదాహరణలని తెలిపారు. దేశంలో పర్యావరణ సంబంధిత న్యాయపరమైన వ్యవహారాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: క్లైమేట్ ఇంపాక్ట్ పెహలే సే అధిక్ ఔర్ బడి హుయి ఫ్రీక్వెన్సీ సే సామ్నే ఆ రహా హై, ఫుడ్ సెక్యూరిటీ స్వాస్థ్య ఔర్ ఆజీవిక పర్ భీ క్లైమేట్ చేంజ్ గంభీర్ ప్రభావ సామ్నే ఆ రహా హై, సునిశ్చిత ప్రకార సే సామ్నా కర్నే కే లియే నీతియోం ఔర్ కార్యవాహీ కా ఏక్ సంగఠిత ఢాంచా आवश्यक है, जिसमें केवल सरकारी और कानूनी विशेषज्ञों ही नहीं सक्रिय रूप से भागीदार होना चाहिए, जिनको क्लाइमेट चेंज सर्वाधिक प्रभावित करता है.
0: అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశం హై లెవెల్ వీక్కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ నెల 26వ తేదీన ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో కూడా జైశంకర్ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దేశంలో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ 100 వారాల ప్రచారం పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1067 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సాగుతుండగా ఇందులో 471 మై భారత్ జిల్లా కార్యాలయాలతో పాటు మరో 596 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ, నాటికలు, చర్చల ద్వారా ఈ ప్రచార సందేశాన్ని నేరుగా యువతలోకి తీసుకువెళ్లడమే ఈ సమారోహ్ ముఖ్య ఉద్దేశం. నేపాల్ వరదల వల్ల ఇప్పటి వరకు 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా గల్లంతైన మరో 6000 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పరిసర జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంతాలు, తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు, కొండ చర్యల శిథిలాల వద్ద సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బాధితులు చిక్కుకుపోయినా కొన్ని సొరంగాల నుంచి శిథిలాలను తొలగించడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నేపాల్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుండి శ్రీనగర్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు 10 రోజుల పాటు కొనసాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 7 సిట్టింగులను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా GST, మున్సిపల్ గవర్నెన్స్, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన పలు బిల్లులను, శాసన ప్రతిపాదనలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పోటీ పడుతున్న భారత క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడి భారతీయులు సండే ఆన్ సైకిల్ పేరిట సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రవాస భారతీయులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు అండగా నిలుస్తూ ప్రవాస భారతీయులు చూపిస్తున్న మద్దతును మంత్రి మాండవీయ ఈ

0: సందర్భంగా కొనియాడారు. క్రీడాకారులకు అండగా నిలుస్తున్న భారతీయ సమాజం పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తెస్తారనే నమ్మకాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
1: జపాన్ మే నగోయా మే ఏషియన్ గేమ్స్ కా ఆయోజన్ హువా హై. భారత్ కే అథ్లీట్ భీ ఏషియన్ గేమ్స్ మే భాగ్ లే రహే ఉస్కా హౌసలా బడానే కే లియే సండే ఆన్ సైక్లింగ్ కర్కే ఉస్కో చీయర్ ఫర్ భారత్ కరా హై. మేరా విశ్వాస్ హై కి హమారే అథ్లీట్ అచ్చా పర్ఫార్మెన్స్ కర్కే భారత్ కా గౌరవ్ బడాయేగా.
0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాష్ట్రపతి ఎలవేనిల్ అసాధారణ ప్రదర్శన దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన భారత మహిళల జట్టును కూడా వారు ప్రశంసించారు. జపాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా క్రీడలు 2026లో పోటీల తొలి రోజే షూటింగ్లో భారత 2 రజత పతకాలను గెలుపొందింది. మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఎలవేనిల్ వలరివన్, విదర్శా వినోద్, సోనం మస్కర్ల త్రయం రజతం సాధించగా వ్యక్తిగత విభాగంలోనూ ఎలవేనిల్ మరో రజతాన్ని గెలుచుకున్నారు. మరోవైపు మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పసిడిపోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇటు మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్లో సుచిక తరియాల్ మహిళల ట్రెడిషనల్ 60 కేజీల సెమీఫైనల్కు చేరడం ద్వారా ఆసియా క్రీడల మార్షల్ ఆర్ట్స్లో భారత్కు తొలి పతకాన్ని ఖాయం చేసిన అథ్లెట్గా నిలిచారు. హాకీలోనూ భారత పురుషుల జట్టు పూల్ ఏ మ్యాచ్లో ఇండోనేషియాను 13-1 తేడాతో ఓడించగా మహిళల జట్టు పూల్ బిలో ఉజ్బెకిస్తాన్పై 19-0తో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్లో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్లో కజకిస్తాన్పై 3-0తో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. టేబుల్ టెన్నిస్లో భారత మహిళల జట్టు ఇండోనేషియాపై 3-0తో, సింగపూర్పై 3-2తో వరుస విజయాలు సాధించింది. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి వాయుగుండంగా, ఈ నెల 22వ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 23కి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని, 23-24 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, విదర్భ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్లోని మరికొన్ని భాగాల నుంచి ఋతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అన్నమయ్య చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, KS చిత్ర పాడిన పాట వింటారు.

0: శ్రోతలకు ఒక ప్రకటన. కంచరపాలెంలోని ప్రభుత్వ పాత ఐటీఐలో ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిన్షిప్ మేళా నిర్వహింపబడుతుంది. ఐటీఐలో ఏదైనా ట్రేడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఈ మేళాలోని ఆల్ ఇండియా రేడియో, హిందుస్థాన్ షిప్ యార్డ్ వంటి సుమారు 25 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఆయా సంస్థల్లో అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పిస్తారు. కావున అర్హులైన ఐటీఐ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ వివరాలను ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీ సాలోమన్ గారు తెలియజేశారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి.
1: राष्ट्रपति द्रौपदी मुर्मू ने बढ़ती प्राकृतिक आपदाओं से निपटने के लिए मजबूत जलवायु कार्रवाई और वैश्विक सहयोग का आह्वान किया. उन्होंने नई दिल्ली में पर्यावरण और जलवायु गतिशीलता के भविष्य विषय पर सम्मेलन को संबोधित किया. भारत और जापान के वायुसेना प्रमुखों ने जोधपुर में संयुक्त हवाई अभ्यास के दौरान तेजस विमानों से उड़ान भरी. वायुसेना प्रमुख AP सिंह ने कहा, भारतीय धरती पर जापानी लड़ाकू विमान का पहला ऑपरेशन

0: తర్వాతి పాట రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: చీకటమ్మ చీకటి ముసకైన చీకటి ఎచ్చనైన ఊసులెన్నో.

స్వరమాలిక కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట.

స్వరమాలిక కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

మీరింతవరకు స్వరమాలిక తెలుగు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించిన సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించిన సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల సంగీత సారథ్యంలో సముద్రాల సాహిత్యానికి పి. సుశీల ఘంటసాల పాడిన పాట శాంతి నివాసం చిత్రం నుండి.

తర్వాత అనిశెట్టి సుబ్బారావు సాహిత్యానికి పెండ్యాల సంగీతాన్ని అందించగా ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు బట్టి విక్రమార్క చిత్రం నుండి.

తర్వాతి పాట పెళ్ళి కానుక చిత్రం నుండి జిక్కీ పాడిన పాట. ఏఎం రాజయ్య సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి జిక్కీ పాడిన పాట వింటారు.

తర్వాత పింగళి నాగేంద్రరావు సాహిత్యానికి పెండ్యాల సంగీతాన్ని అందించగా పి సుశీల పి లీలా బృందం పాడిన పాట వింటారు, జగదీక వీరుని కథా చిత్రం నుండి.

సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు ఇద్దరు మిత్రులు చిత్రం నుండి. రచన ఆరుద్ర.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట శ్రీశ్రీ సాహిత్యానికి సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు భార్యాభర్తలు చిత్రం నుండి.

పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు. వెలుగు నీడలు చిత్రం నుండి, రచన శ్రీశ్రీ.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట కలిసి ఉంటే కలదు సుఖం. చిత్రం కోసం కొసరాజు సాహిత్యాన్ని అందించగా మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ట్యాక్సీ రాముడు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. సంగీతం టీవీ రాజు.

0: both the countries. Talking to media in Jodhpur after the sortie, Air Chief Marshal Singh said, "First ever operation of Japanese fighter jet on Indian soil marks major milestone in bilateral defence ties." A Naxal commander carrying a bounty of 30 lakh rupees has been killed in an encounter with the Uttar Pradesh anti-terrorism squad in Varanasi. Brijesh Ganju, alias Gopal Singh Bokta, was the chief of Jharkhand's banned extremist outfit, the Tritiya Prastuti Committee. A highly wanted fugitive, Ganju had been absconding for nearly two decades and was facing more than 50 criminal cases, including murder, kidnapping, extortion, and targeted attacks on security forces. The Electoral Registration Officer of Delhi Cant Assembly Constituency has clarified the details, facts and documents furnished by Election Commissioner of India, Dr. Sukhbir Singh Sandhu, has already been duly verified. The Electoral Registration Officer said the electoral entry of Dr. Sandhu has been validated and retained for inclusion in the final electoral roll of Assembly Constituency 38, Delhi Cant, which is scheduled for publication on 4th November. Indian Institute of Corporate Affairs, IICA, organized an insightful session today in Insolvency and Bankruptcy Code as an evolving law through the amendments in Manesar, Gurugram. The Ministry of Corporate Affairs said that the session rendered valuable insights over the dynamic nature of insolvency law, relationship between legislation, subordinate legislation and market developments. The Ministry informed that the session was attended by former chairperson of the Insolvency and Bankruptcy Board of India, Dr. M.S. Sahu, and DG and CEO IICA, Gyaneshwar Kumar Singh, among other key dignitaries. India made a strong start at the Asian Games in Aichi, Nagoya, Japan, winning two silver medals in shooting on the opening day today. Trio of Elavanil Velarivan, Vidarsa Vinod and Sonam Maskar won silver in the women's 10-meter air rifle team event, while Elavanil added another silver in the individual event. The President and Prime Minister have congratulated the athletes on the feat. Suchika Tarial created history, becoming the country's first athlete to inch ashore an Asian Games medal in mixed martial arts after reaching the women's traditional 60 kg semi-finals. And that is the end of this news bulletin.
1: Akashvani Visakhapatnam Kendram. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం నీదేరా భారతదేశం బృందగానం వింటారు. రచన లూసానా, సంగీతం శ్రీ కేబీకే మోహన్ రాజు. 6:10కు భక్తి రంజని కార్యక్రమంలో కాశీ విశ్వనాథ సుప్రభాతం, విశ్వనాథాష్టకం, శివస్తోత్రం వింటారు. 6:30కు చింతన వ్యాఖ్యాత శ్రీ జోష్యుల శ్యామసుందరం. 6:35కు పొలం పనులు. ఈ కార్యక్రమంలో జీవన ఎరువులు ఏం చేస్తాయి అనే అంశం గురించి తెలుసుకుంటారు. 7:15కు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన చిన్న కథ, పుష్పాంజలి, ఇంకా స్వచ్ఛతా హీ సేవ, సమాచారవాణి తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. 8:30కు శ్రీ సిహెచ్ రామాంజనేయులు గారు అందించే కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35కు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కుసుమూరి హరికృష్ణ బృందం నాదస్వరం వింటారు. 9:00కు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామానుజాచార్యులు. 9:30కు తిరిగి 10:30కు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. అలాగే 10:00కు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10కు మధుమంజరి, 12:40కు కార్మికుల కార్యక్రమం. స్వచ్ఛతా హీ సేవ 1:10కు ప్రసారమవుతుంది. 1:33కు మహిళావాణి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీరేం చేస్తారు అనే అంశం గురించి మాట్లాడుకుంటారు. 2:31కు జానపద రంజని, శ్రీ ఎం శ్రీనివాసరావు గారి బృందంచే కోలాటం రామాయణంలో లక్ష్మణమూర్చ, ఇంకా శ్రీ మిరియాల రత్నరాజు బృందంచే జానపద గేయాలు వింటారు. 5:00కు యువవాణి, 5:30కు సంధ్యారాగాలు, 7:15కు వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమంలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి లామ్ వ్యవసాయ

పరిశోధన స్థానం డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి గారు ప్రసంగిస్తారు. ఇంకా జానపద గీతం, వ్యవసాయ సమాచారం గురించి తెలుసుకుంటారు. 8 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు కేవీఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఫర్ పీస్, వార్, పీస్ అండ్ సైన్స్ గురించి శ్రీ కె కృష్ణమూర్తి గారు మాట్లాడతారు. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026కు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుంటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాతావరణ సమాచారం. వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.7 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.0 మిల్లీలీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.0 మిల్లీలీటర్లు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి స్థానిక వాతావరణ సూచన. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 చోట్ల వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కురిసే అవకాశం ఉంటుంది. మత్స్యకారులకు వాతావరణ సమాచారం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది. ఇది సెప్టెంబర్ 21న వాయుగుండంగా, సెప్టెంబర్ 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23న ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఎలాంటి హెచ్చరిక లేదు. సెప్టెంబర్ 22 నుండి 24 వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయి. గాలిలో వేగం గంటకు 45 నుండి 60 కిలోమీటర్లు ఉండవచ్చు. అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వరకు కూడా ఉండవచ్చు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో కూడా బలమైన గాలులు వీస్తాయి. సెప్టెంబర్ 22 నుండి 24 వరకు ఆంధ్రప్రదేశ్ తీరంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:45. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జెస్పై, ఎఫ్ఎం ప్రసారాలు 102 మెగాహెర్జెస్పై ప్రసారమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.